ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 22వ తేదీ, మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:58. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. వడ్డేపల్లి కృష్ణగారి రచన, పివి సాయిబాబా గారి సంగీత సారథ్యంలో జగతి రథం జై కొడుతూ బృందగానం.

ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:20 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి రథోత్సవం ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ పి రాఘవేంద్ర. ఈ ఉదయ ప్రసారంలోనే

0: Lanka in the gold medal clash at Asian Games in Nishin, Japan today. The match will begin at 10:30 a.m. IST. India sealed their spot in the final with a dominant 114-run victory over Bangladesh. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం.

0: శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి సుప్రభాతం విన్నారు భక్తిరంజన్ ఇంతవరకు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత శ్రీ జోషుల శ్యామ్ సుందరం గారు.
2: సత్యస్య వచనం శ్రేయ అని సూక్తిని అనుసరించి సత్యం మాట్లాడుట శ్రేయస్కరమని చెప్పబడుతుంది. ఉత్కృష్టమైన మానవ జీవితంలో సత్యం మాట్లాడుట అన్నది మహత్తరమైనది. సత్యమే మానవునకు అమూల్య భూషణం. ఈ ప్రపంచాన్ని సృష్టించింది సత్యమే అని అరవిందులు అంటారు. బాల్యం నుండి మానవుడు సత్యం పలకమన్న వారి తల్లిదండ్రులు, గురువులు, ఇతర పెద్దలు అందరూ సత్యం పలుకుటయందు కృతనిశ్చయులై తాము ఆచరిస్తూ పిల్లలచే ఆచరింపబడి చేయుట, దాని యందు ఆసక్తి కలిగి ఉండుట అత్యంత అవసరం. ఆ విధంగా చేసినాడు సమాజ కళ్యాణానికి, మానవోన్నతికి అనుకూలంగా ఉండును. హరిశ్చంద్ర నాటకాన్ని బాల్యం నుండే గాంధీగారు చూసి ప్రభావితులై తత్ఫలితంగా ఆజన్మాంతం సత్యపాలన యందు దీక్ష వహించి లోకానికి ఆదర్శనీయులై నిలిచారు. సత్యమునకు ధర్మమునకు ఎంతో సంబంధం ఉన్నది. ధర్మము లేని చోట సత్యం నిలవదు, సత్యం లేని చోట ధర్మం ఉండదు. ఆ రెండింటి యొక్క ఆచరణ ఉత్తమ మానవ జీవితమునకు అమూల్యం. వేదకాలం నుండి సత్యమునకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అన్ని కాలాల్లో ఉన్నత స్థానాల్లో పొందినది సత్యం. వర్ణ, వర్గ, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ఉండేదే సత్యం. అన్ని మతాలు సత్యాన్నే బోధిస్తున్నాయి. జాబాలి శ్రీరామచంద్రమూర్తి సత్యం యొక్క విశిష్టతను తెలుపుతూ సత్యమే ఈశ్వరులోకే సత్యేధర్మ ప్రతిష్ఠిత, సత్యమూలాని సర్వాణి, సత్యా నాస్తి పరం పదం. లోకానికి సత్యమే ప్రభువు. లక్ష్మి సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. సర్వ మానవులు కూడా ఆధారం కూడా ఉన్నది సత్యమే. అంతకన్నా గొప్పది లేదు. భగవంతుడి నివాసం సత్యం. సత్యం ధర్మంలోనే ఉంది. జ్ఞాని విజ్ఞానాలకు కూడా నివాసాలైన వేదాలు సత్యస్వరూపాలే. దుష్యంతుని సభాస్థలిలో శకుంతల సత్యం యొక్క విశిష్టతను వివరిస్తూ 100 నూతుల కంటే ఒక బావి, అట్టి బావు 100 కంటే ఒక యజ్ఞం, అట్టి 100 యజ్ఞాల కంటే ఒక కుమారుడు, అట్టి 100 కుమారుల కంటే సత్యవాక్యమే శ్రేయస్కరం అని తెలిపింది. సత్యం వద ధర్మంచర అన్న వేదవాక్యంలో సత్యమును పలుకుము, ధర్మమును ఆచరింపుము అని చెప్పబడింది. ఓం తత్సత్యం, ఓం తత్సర్వం అంటూ సత్యమే పరబ్రహ్మస్వరూపమని చెప్పబడుతుంది. సత్యమును తెలిపి తన విద్యుక్త ధర్మాలను నిర్వర్తించేవాడు మంచి చెడులకు అతీతుడని భగవంతుడు తెలుపుతుంది. నానృతాత్ పాతకం పరం అని సూక్తి ప్రకారం అసత్యమారుడి కంటే ఘోర పాపం ఇంకొకటి లేదని వేదం చెప్పబడుతుంది. అధగాత్రాని శుద్ధ్యంతే మనస్సత్యేన శుద్ధ్యతి అను వాక్య ప్రకారం నీటి చేత శరీరం శుభ్రపడినట్లు సత్యము చేత మనస్సు శుద్ధమగునని చెప్పబడినది. ఆడిన మాట తప్పట దోషమని తెలిసి దశరథుడు మనోవ్యధకు గురైనాడు. హరిశ్చంద్రుడు కాటికాపరి కొలిచాడు. శివచక్రవర్తి తన శరీరాన్ని చీల్చి ఇచ్చాడు. బలిచక్రవర్తి పాతాళానికి నెట్టివేయబడ్డాడు. ధర్మరాజు తన సోదర సర్వస్వాన్ని కోబెట్టుకుని కష్టాలను అనుభవించాడు. అంగీకృతం సుకృతినః సుపరిపరాల సుఖ్యుక్తాః, సత్పురుషులు తాము కావించిన వాగ్దానాలను పాలింతురని స్పష్టమవుతుంది. యతసత్యం తదోధర్మః యతోధర్మస్తతో జయః. ఎక్కడ సత్యం ఉన్నదో అక్కడ ధర్మం ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉండునని తెలియబడుతుంది. సత్యమైనను అప్రియమైనను పలుకురాదు, ప్రియమైన అసత్యము పలుకురాదు. సత్యనా ధార్యతే పృథ్వీ. సత్యం వలననే ఈ లోకంలో నడుచుతున్నదని గ్రహించవలను.

0: సత్యే శ్రమ సకలార్థసిద్ధి, సత్ప్రవర్తన కలిగి సర్వశుభాలు కలుగుతాయని దీని అర్థం. సర్వం సత్యే ప్రతిష్ఠితం, లోకంలో సమస్తము సత్యమునందే ప్రతిష్ఠింపబడినది. సత్యం పలికినందువలన జీవితంలో ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. శ్రీరామచంద్రమూర్తి సత్యం వలన ప్రజలను, దానం చేత పేదలను, సేవలచే గురువులను, ధనస్సుతో శత్రువులను వశించేసుకోగలిగాడు. అహింస సత్యమస్తయం శౌచమింద్రియ నిగ్రహం, ఏ ప్రాణిని బాధించకుండా సత్యాన్ని పాటించడం, ఇంద్రియ నిగ్రహాన్ని నివర్తించడం, దానం దయ ఇది సత్యధర్మ సాధనాలు. కావున సర్వజనులు సత్యభాషణయందు ప్రీతి కలిగి సర్వదా ఆచరించవలని తెలుసుకుందాం.
1: మీరింతవరకు చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ జోషుల శ్యామ్ సుందరం.

0: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వరి తొలి దశలో సస్యరక్షణ అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: వరిలో ఈసారి మనము నాట్లు వేయటం ఆలస్యమైంది. కొన్ని చోట్ల ముదురునారు నాటుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చాలా చోట్ల సరాసరి విత్తనం వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎదవరి వేసుకున్నాం చాలా చోట్ల మనం. మరి మనం ఉన్నటువంటి స్థితిలో వరిలో
2: పంట మొదటి దశలో
1: ఎలాంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది అనే దాని మీద కూడా అవగాహన ఉండాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పురుగు కనపడంగానే మందు కొట్టకూడదు. ఒక స్థాయి దాటిన తర్వాతే మందు కొట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి రెండు విషయాలు చెప్పుకుందాం. కాండం తులచే పురుగు ఈసారి కాస్త ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఎప్పుడు మనం మందు కొట్టాలి, ఏ స్థాయి దాటితే మందు కొట్టాలి? ఉదాహరణకి ఆకుముడత ఉంది. ఆకుముడత ఒక కుదురులో రెండు ఆకులు ఈ ఆకుముడత వల్ల నష్టపోతే, అంతకన్నా ఎక్కువ ఉంటేనే అప్పుడు మందుల గురించి ఆలోచించాలి. అప్పటి వరకు మరి ఎవరు నివారణిస్తారు? మనకు సహజంగా పంటలో ఉన్నటువంటి సహశత్రులు మిత్ర పురుగులే నియంత్రిస్తాయి. ఇంకా ఎట్లా, మొక్కకు కొంతవరకు తట్టుకునే శక్తి ఉంటుంది. కాస్త కోస్త ఉన్నా ఇబ్బంది లేదు. అలాగే కాండం తులచే పురుగు గురించి కూడా చెప్పుకుంటే, మనము చదరపు మీటర్కి 5% మొవ్వులు చనిపోతే అంతకన్నా ఎక్కువైతేనే మందులు కొట్టాలి. లేదా ఒక చదరపు మీటర్కి 1 గుడ్ల సముదాయం కనిపిస్తే అంతకన్నా ఎక్కువ పెరిగితేనే మనం మందులు కొట్టాలి. 1 చదరపు మీటర్కి 1 రెక్కల పురుగు కనిపిస్తే అప్పుడు మనం మందుల గురించి కానీ సస్యరక్షణ చర్యల గురించి కానీ ఆలోచించాలి. అప్పటి వరకు అనవసరంగా తొందరపడి మందులు కొట్టాల్సిన పని లేదు అని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక ఉల్లికోడు కూడా ఈసారి కాస్త ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మనం 1 చదరపు మీటర్కి ఉదాహరణకి 100 మొక్కలు ఉన్నాయనుకుందాం. 100 మొక్కలు 5 మొక్కలకు గనక ఉల్లికోడు అంతకన్నా ఎక్కువ గనక వస్తేనే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏది ప్రతి 100 మొక్కలకి, ఇది లెక్క. అలాగే అగ్గి తెగులు కూడా 1 చదరపు మీటర్కి మనకి 5 నుంచి 10% మొక్కలకి తెగులు సోకితే, ఆ తెగులు సోకిన ఆకులు మనకు కనిపిస్తే ఎట్లా కనిపిస్తాయి, నూలు కండాకారపు మచ్చలు కనిపిస్తాయి కదా, అగ్గి తెగులు వచ్చిన అలాంటి లక్షణాలు కనిపిస్తే అప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా మనకొచ్చేటువంటి ఈ పురుగు పుట్ర అంతా కూడా ఎక్కువ కావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల మీద కాస్త అవగాహన ఉండాలి. ఉదాహరణకి మనకి ఉల్లికోడు ఉందనుకుందాం. ఉల్లికోడు ఎక్కువ కావడానికి కారణాలు ఏమిటి అనేది పరిశీలిస్తే, ఉల్లికోడు తట్టుకునేటువంటి రకాలు ముఖ్యంగా మనం ఎంచుకోవాలి. అవి ఎంచుకోనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ఎక్కువ అవుతాయి. అలాగే నాట్లు వేయటం ఆలస్యమైనా కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి మనం నాట్లు ఆలస్యంగా వేసిన వాళ్ళంతా కూడా దీని గురించి జాగ్రత్త పడాలి. అలాగే గాలిలో తేమ 82% నుంచి 88% మధ్య ఉన్నప్పుడు, అంటే సుమారుగా మనకి ఈ నెలలోనే సెప్టెంబర్ మాసంలో ఎక్కువ వర్షాలు పడి ఆ గాలిలో తేమ ఎక్కువ ఉండి ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ ఉల్లికోడు సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది మనం గమనించుకోవాలి. ఇకపోతే

0: ఏ నాము, కొంతమంది తెల్ల తెగులు అంటారు, కొంతమంది ఆకుముడత అంటారు. ఇది కూడా మనకు ఆశించడానికి ప్రధాన కారణాలు ఏంటి, వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నా కూడా ఈ నామ ఎక్కువగా. నామ అంటే ఏంది, తెల్లగా గీకినట్టుంటుంది. ఈ పురుగు ఏం చేస్తుంది అంటే ఆకు అంతా కూడా గీకుతుంది, పచ్చడి పదార్థాన్ని తినేస్తుంది, అప్పుడు తెల్లగా ఉంటుంది మనకి, దాన్ని నామంట మనవాళ్ళు. ఇది వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండటం, అలాగే పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం, అనవసరంగా యూరియా లాంటి ఎరువులు ఎక్కువ వేయటం, వీటన్నిటి వలన కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒకటి మనం గమనించుకోవాలి. అలాగే మనకి మరొకటి ముఖ్యంగా ఈ వరి కంకినల్లి, వరి కంకినల్లి మనకి ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైస్ సోదరులు దీని గురించి జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వరి కంకినల్లి కొన్ని రకాల శిలీంధ్రాలతో కలిసి ఆశిస్తే గింజల మీద మనకి ఏం కనిపిస్తాయి, నల్లటి మచ్చలు కనిపిస్తాయి. గతంలో మనం గమనించే ఉంటాం ఇలాంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మనకి ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడు, అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉండి మనకి పరిస్థితులు అలా అనుకూలిస్తే కంకినల్లి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఎప్పుడు మనం చూసేది ఈ తెల్లకంకి కాండం తెలిసే పురుగు. ఈ కాండం తెలిసే పురుగు మొదట్లో మనకి మౌ పురుగు అంటాం, తర్వాత పీక పురుగు అని కానీ తెల్లకంకి అని కానీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. ఇది నారుమడి దశ నుంచి మనకి పంట ఈనే దశ దాకా కూడా వస్తానే ఉంటుంది. ఎక్కువగా ఎప్పుడు వస్తుంది ఇది, ఇందాక మనం అనుకున్నట్టుగా ఆలస్యంగా నాట్లు వేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా వస్తుంది. ముదురునారు నాట్లు వేసినప్పుడు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కరువు పరిస్థితులు ఎప్పుడైతే ఎక్కువగా నెలకొంటాయో ఆయా కాలాల్లో ఈ కాండం తొలచే పురుగు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలకు మించి ఉన్నప్పుడు కూడా ఈ కాండం తొలచే పురుగు ఉధృతి కూడా ఎక్కువ అవుతుంది. ఇక నత్రజని ఎరువులు అంటే యూరియా లాంటిది ఎక్కువ వేసినా కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నిటికన్నా మించి కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి బెట్ట ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో లేకపోతే ఆ ప్రదేశాల్లో దీని గురించి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. సువాసన కలిగినటువంటి రకాల్లో కూడా ఇది కాస్త ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా మనం జాగ్రత్త పడి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అగ్గి తెగులు సమస్య కూడా మనకు ఎక్కువగా వస్తుంది. ఇది పంట అవశేషాలు అలానే వదిలేసి వాటికి సంబంధించినటువంటి ఈ భాగాలు, శిలీంధ్ర సంబంధించినటువంటి భాగాలు కనుక అక్కడే మిగిలిపోయినా, లేదా కలుపు మొక్కలు మనం అలానే వదిలేస్తే వాటి మీద కొంతకాలం బతికి తిరిగి మన పంట మీదకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. చల్లటి గాలులు వీచేటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంది. ఇలా మనం ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించుకోవటం, అలాగే నత్రజని ఎక్కువగా వేసేటువంటి పరిస్థితుల్లో చాలా రకాల తెగుళ్ళు పురుగులు ఎక్కువగా వస్తాయనేది మటుకు మనం అర్థం చేసుకోవాలి. అవసరమైన మోతాదులోనే, శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదులోనే మనం మన భూమి ఉన్నటువంటి సత్తువ అవసరాన్ని బట్టి మాత్రమే నత్రజని ఎరువులు, యూరియా లాంటి ఎరువులు వేసుకోవాలి. ఇది మటుకు సరిగ్గా మనం పాటించకపోతే రకరకాల సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని వరిలో మొదటి దశలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ గమనించుకొని వాతావరణ పరిస్థితులను గమనించుకుంటూ దాన్ని బట్టి పంటను గనక బాగా జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపడితే మనం మొదటి దశలోనే ఈ పరిస్థితుల్ని గమనించుకొని అర్థం చేసుకుని నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: వరి తొలి దశలో సస్యరక్షణ అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు రైతులకు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి మరియు ఏలూరు జిల్లా రైతులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రతీర ప్రాంతంలో మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఉత్తరాంధ్ర తీరం వెంబడి మరియు యానంలో 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మరియు యానంలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు బలంగా గాలులు వీచే అవకాశం ఉంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేఖ్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్బంగా రాష్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తరువాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ
2: దాదర్ పాండిచ్చేరి ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేలంకరి ఇవి కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికీ 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయ్యి తెలుతాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
1: ఆంధ్రప్రదేశ్లో రహదారులు, మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీహబ్లో మధుమేహం, మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రిసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం, ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.

0: యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ నుంచి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. వాతావరణం. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
3: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
0: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి

శ్రీధర్ బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇత్యస్యాం ప్రతిస్పర్ధాయాం సుచికా తారియాల్ ఇత్యనయ షష్టి కిలోగ్రామ మితే వర్గే కాంస్య పదకం విజిత్య అస్మిన్ క్రీడా క్షేత్రే పదకం విజేతృషు భారతీయ క్రీడికాసు ప్రథమా జాతా ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో అన్నమయ్య చిత్రం నుండి గీతం వింటారు. వెంటనే 7:20 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ పి రాఘవేంద్ర. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, స్వచ్ఛతా హీ సేవ అంశాల ఆధారిత చిత్రగీతాలు వింటారు. 9:30 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 సంబంధించి అవర్లీ అప్డేట్స్ వింటారు. ఈ ఉదయం 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. ఈ ఉదయం 11:00 దర్శనిక భారత్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తీక్, ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 11:35 ఏకచిత్రగానం వింటారు. 12:40 సంధ్యారాగం వృద్ధాప్యంలో మతిమరపు నివారణ చికిత్స డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఈ మధ్యాహ్నం 1:35 మహిళావాణి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఆరోగ్యం అనే అంశంపై శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం వింటారు. 2:36 రంగస్థలి గయోప్యాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణ పాత్ర శ్రీ టి వీరభద్రాచారి పాడిన రంగస్థల పద్యాలు, హార్మోనియం శ్రీ పి హరిబాబు. ఈ మధ్యాహ్నం 3:00 మధురమే సుధాగానం. 3:30 ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 4:00 గుజరాత్ ఏక్తా నగర్లో జరుగుతున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో భారత గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విజేతలను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 5:35 మా పదం మీ భావం. ఈ కార్యక్రమంలో మీకు ముందుగా ఇవ్వబడిన పదం ఆధారంగా మీ భావాలను కవిత్వాల రూపంలో మాతో పంచుకోవచ్చు. 5:55 ఎంప్లాయ్మెంట్ న్యూస్ వింటారు. 6:35 స్వచ్ఛతా హీ సేవ మిక్స్డ్ మస్తీ కార్యక్రమాలు వింటారు. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. 8:30 జాతీయ వార్తలు వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల 2026 సంబంధించి అవర్లీ అప్డేట్స్ వింటారు. ఇవి ఈనాటి ముఖ్యమైన కార్యక్రమాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్ వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్టపతి వడోదరలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారిస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్ట్ ను అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీషాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చెర్ఖాటు చిప్స్

చిరునామాక్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పిఎం మెమోంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారట్తో జరిపిన సమావేశంలో ఉక్రెయిన్, గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరీ, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరీ అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమావేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను ముమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర్యవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అస్సోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2020

26 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు. అన్నమయ్య చిత్రం నుండి గీతం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ పి రాఘవేంద్ర.

0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. వినండి రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు. శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అర్చక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటు పిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి రథాంగ హోమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణపూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయము నుండి తీసుకొని విచ్చేసి సుముహూర్తంలో రథములు అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యబ్ధ క్రియమాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్యమంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్ళి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులు అయితే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే ఆ స్వామి యొక్క శక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వా అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా రథమారోహయేతని చక్కగా మనకు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశ ఉద్ధృతమన్నారు. 4 వేదాల

0: సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సాక్షాత్తు వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది, బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించినారట. అందుకే స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది, దానికి బ్రహ్మరథము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ రథంలో బ్రహ్మగారు మనకు కనిపించరు, ఏ మూర్తి కనిపించకపోయినప్పటికీ అదృశ్య రూపంలో ఆ బ్రహ్మదేవుడు అందులో ఆసీనుడై చక్కగా మాడ వీధులలో విహరిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారంట. వారే కాదు, దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతే అన్నట్టుగా ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎందరో భక్తులంతా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరందరినీ భక్తులు అనవచ్చు, అంతేకాకుండా దేవతలు కూడా భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే తిరుమల క్షేత్రంలో ప్రతి భక్తుడిని కూడా ఎంతగానో మనం వాత్సల్యంగా వారితో ప్రవర్తించాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఎందుకు, వారంతా కూడా ఆ అయ్యవారి పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి వచ్చిన వారు కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ ఆ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. దేవం పాదాబ్జై అష్టోపచారై అభ్యర్చ అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి ఆ అక్కడ కూడా వాస్తుహోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తుహోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా స్వామివారు దక్షిణమాడ వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృతమైనటువంటి ఆ చూపులు పడుతూ ఉంటే భక్తులంతా కూడా తన్మయులై పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నారు. దివ్యమాల్యాంభరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు. దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు, అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు. ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామి ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి. యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీ వదనాంబుజస్య సుషమా రాకేందు కోటిరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్ మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్త బృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరమసుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథమంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవచ, బుద్ధింతు సారథిం విద్ధి, మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు, పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనః ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి, దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపు అంటే అటువైపు లగ్గు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషు గోచరాన్, ఏవైపైతే ఆ

భయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాలు చెబుతారు చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణః. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథం అనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తూ ఉన్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే, మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి, పరమాత్మని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామిన్ సర్వథా నమనోభవేత్, చాంచల్యం మూలతశ్చింది దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్ని కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో, పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతా అన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ, అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనస్సు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము, నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది, దాన్ని ఏదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడు వస్తుందంటే దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తం అవ్వచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించవయ్యా స్వామి. దుర్బుద్ధిం చనమే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వచ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ, ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు, కేవలం నీయందు మాత్రమే నా మనసు లగ్నమై ఉండాలి. నీ శాస్త్ర నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనసు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధినివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్ళకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని దురభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దుర

0: అభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని దురభిమానాన్ని నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించవయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టులుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలు అనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అని అంటారు. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామ క్రియ మరియు నిష్కామ క్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ సకామేభ్యో అమిత గుణాః అకామయిస్తు కృతాక్రియాః తస్మాత్ అకామయేవాలం భజేద్ విష్ణుం సనాతనం. సకామకర్మల కన్నా నిష్కామకర్మలకు అధికమైనటువంటి ఫలితం. సకామకర్మలు అనగా మనకు కావలసినటువంటి ధనధాన్యాదులను కోరడమే సకామము. కేవలం పరమాత్మ పరమాత్మయందు భక్తి ఇతర విషయాల వైపు వైరాగ్యము జ్ఞానము వీటిని కోరమే నిష్కామము. అలాగే పరమాత్మను మనం నిష్కామంగా భజిస్తే పరమాత్మ మనకు కావలసినటువంటి సకామమైనటువంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పరమాత్మని నిష్కామకర్మతోనే పరమాత్మని ఆరాధించాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణమాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు. స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసురులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గుర్చి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం, ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వా సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనస్సులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలువు, నోటితో కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాదిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణుడమైనటువంటి నిత్యానందమయుడు వేదస్వరూపుడు సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య

మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట, గోవింద అనుచరా సర్వే గోవింద సక్త చేత సహా గోవింద మనుగాయంత అని వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణ మాడి వీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పమాలికలో ధరించి రథములో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే స్వామి ఆకాశ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు ఆకాశ మార్గంలో హర్మ్యస్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామి వారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవింద గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికార గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దర తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమేఘశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమైనటువంటి ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం మనము సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుని యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాలపైన వేయించుకొని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలుపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు. స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామే ధర్మదేవతే ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులతో, ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు, ఇక్కడ అలా కాదు ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవార్లు ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది, ఆవిడ శృణోతి శ్రావయీతి శ్రీహి అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను కష్టాలను దుఃఖాలను వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట, చేస్తావా చెయ్యవా అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట.

0: అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తుని రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే ప్రధాని తోలి భక్తులు ఆ పాండవులను రక్షించిన వాడు. ఈనాడు ఉభయదేవేరులతో శ్రీనివాసుడిగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకట నాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా, తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వౌ అపరు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాన్ని వేం ప్రాహుః తటస్థద్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము తెలిసి తెలియకుండా జ్ఞానం చేత అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు ఎలా అంటే, మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి, స్వామిని స్మరించినా కూడా సర్వ దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా స్వామిని కీర్తించినా కూడా సకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్టాన్ని కదా చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే, ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ జానుం సంస్పృశతీతి జానమి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్ట దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు అన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి, నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామివారి యొక్క రథోత్సవ వైశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు, రథం ఎలా ఉండాలి అంటే మల్లికాభిపతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై. రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతతః. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము అగూరి అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం సేచనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధ్వనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి. ధ్వజాలు ఉండాలి, నానావిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి. అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్ గుగ్గుల సంభూతై ధూపితంచ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రవత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే, ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి. కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు సూక్ష్మక్రిముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి అందులో అంకురాలు వేసిన

తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్ర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్తతః. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథం పైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆశీర్వదించిన తర్వాత అర్చిత్వా ప్రార్థయేద్దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానావాద్యి సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు. అప్పుడు పరమాత్మని మనం రథాన్ని అధిరోహించబోయా స్వామి, భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలుంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారూపయద్ధరిం. వేదఘోషములు చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్య ఘోషములు అనేక వేద ఘోషములు అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి. అటువైపు ఇటువైపు వేద ఘోషములు వాద్య ఘోషములు అవని మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదే శ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్లే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు వేసేటువంటి ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధయాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల తరబడి 100,000 మంది పని చేస్తే ఒక అశ్వమేధయాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, రథోత్సవ వైభవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా విన్నటువంటి వారు ఒక్కొక్క పదానికి కూడా అశ్వమేధయాగం యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని పరమాత్మ గురించి చెబుతూ రథస్థం చక్రడం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి పరమాత్మని చూసిన వారికి పునర్జన్మ అనేది మాత్రమే లేదు, కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో రథం పైన వెళ్ళేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి. అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్ళేటువంటి పరమాత్మను దర్శించాలి. కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు, ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్య గమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే వాటిని మాత్రం నా చేత నీవు చేయించవద్దయ్యా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడ వీధి నుండి పశ్చిమ మాడ వీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము. సామాన్య ప్రజలెవరూ కూడా ఈ సేవని చేయలేరు,
సాక్షాత్తుగా దేవాది దేవతలు వారు వచ్చి వారు ఈ సేవను చేస్తే గాని ఇంత దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించ

0: గ్రహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ ననియోజిక చక్షుంషి పరదారాది దర్శనే, స్వామి ఎప్పుడూ కూడా నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు వాటిని వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్ళకూడదు అని ప్రార్థించాలి. అపకర్షదు జిహ్వామ్మే లోకవార్తా దురన్నత దుర్వార్తా దుష్ట శబ్దేభ్య నివర్తయ హరే శృతి. స్వామి నా జిహ్వేంద్రియం ఉన్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నిన్ను నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ఆనంద నిలయానికి నాలుగు వైపులా నాలుగు మాడవీధులు ఉన్నవి. ఈ మాడవీధులు ఏమిటి అంటే నాలుగు వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపు ఉన్నటువంటిది సామవేదము, ఉత్తరం వైపున ఉన్నటువంటి మాడవీధికి అతరణ వేదంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించేవాడు కాబట్టి స్వామికి వేదములే స్వామి యొక్క స్వరూపం కాబట్టి స్వామి వేదవేద్యుడు. అందుకే అనమాచార్యులు వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి, వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయి అంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదం అనబడే పిలువబడేటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేది శరణం సంసార సింధుస్తథ, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రం లాంటి సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తున్నారు. జానం సంస్పృశతీతి జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, సర్వము నేనే, నన్ను సేవించండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషిత చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథ, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి విచ్చేసినారు. వైకుంఠేది పరోలేకే పరేలోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విశ్వరచింత్యాత్మ భక్తైర్ భాగవతి సహాని. వైకుంఠ కలియుగంలో ఏ విధంగా భక్తులంతా కూడా ఉన్నారో అదేవిధంగా వైకుంఠంలో కూడా 33 కోట్ల మంది దేవతలు ప్రతిక్షణము స్వామిని సేవిస్తూ ఉంటారంట. అలాంటి పరమాత్మ ఆ వైకుంఠం విలిచి భూలోకానికి ఎందుకు విచ్చేశారు అంటే భక్తులపైన ఉన్నటువంటి ఆ వాత్సల్యం చేత మనందరిపై మనల్ని అందరిని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయ మునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

డే మార్నింగ్ ఒక సినారియో జరుగుతుంది అబ్బాయి ఇంట్లో. కొంతమంది టైంకి లేచిపోయేవాళ్ళు, కొంతమంది అయితే, కొంతమంది అరే ఇంకొంతసేపు అబ్బా అనుకుంటూ వెయిట్ చేసేవాళ్ళు ఇంకొంతమంది. మీరు ఏ కేటగిరీలోకి వస్తారు? మోస్ట్లీ ఇలా క్లౌడీగా ఉండి కొంచెం వర్షం పడుతుంటే అస్సలు లేకబుద్ది కాదు, అరే ఈరోజు ఎందుకు సండే కాలేదు, ఈరోజు ఎందుకు హాలిడే కాలేదు అనిపిస్తుంది, ఆ బ్యాచ్లో నేను కూడా ఉంటాను. మరి మీరేమంటారు? ఈ టైంలో మనం ఉన్నాం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో అంటూ వైద్య మంత్రం ఫ్యాషన్ మంత్రం కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మన కోసం రెడీగా ఉంది, వింటూ ఎంజాయ్ చేయండి అని వింటూ ఉండండి ఎఫ్ఎం రైన్బో సాగరిక.

0: ఏంటో తెలీదు, ఏజ్కి సంబంధించి కాకుండా అందరిలో కామన్గా ఈ మధ్యన ఒక ప్రాబ్లం కనిపిస్తుంది. ఇంతకీ ఏంటది అంటారా, అరే మోకాళ్ళ నొప్పుల బారే, ఈ 3 ఫ్లోర్స్ ఉన్నాయి అస్సలు ఎక్కలేను, లిఫ్ట్ ఉందా అమ్మా, ఈ మధ్యన అస్సలు ఎగలేకపోతున్నాను అని చెప్పి చాలామంది దగ్గర వింటున్నాం. అది 30స్ అవ్వచ్చు, 40స్ అవ్వచ్చు, 60స్ అవ్వచ్చు, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా ఈ ఎక్కువగా ఈ కాళ్ళకి సంబంధించినవి ప్రాబ్లమ్స్ మనం వింటుంటాం. సో ఇంతకీ వెళ్తే డాక్టర్ దగ్గరికి ఏమంటారు, కొంతమంది ఇది పలానా ప్రాబ్లం ఉందని అంటారు. అందులో వాటిలో అలాంటి వాటిలో ఒకటి ఆస్ట్రియో ఆర్థరైటిస్. ఈ మాట చాలామంది వినే ఉంటారు, సో మన చుట్టుపక్కల వచ్చిందని అదని అంటారు. సో ఇంతకీ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, సో దాని లక్షణాలు ఏంటి, వస్తే ఏం చేయాలి, ఇలాంటి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మేము ఇలా చేయలేకపోతున్నాం అని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. సో దీనికోసం ఆర్థోపెడిక్ డాక్టర్ యానీ ప్రవీణ గారిని అడిగాను, తను ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ యానీ ప్రవీణ. నేను విఏపీఎంఎస్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ గురించి మాట్లాడుకుందాం. అంటే మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ అన్నమాట. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ప్రధానంగా కీళ్ళను ప్రభావితం చేసే ఒక డీజెనరేటివ్ కండిషన్. వయసు పెరిగే కొద్దీ మోకాలు కీళ్ళల్లో ఉండే కార్టిలేజ్ క్రమంగా అరిగిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కార్టిలేజ్ అనేది ఎముకల చివరలను కప్పి ఉంచే ఒక మృదువైన పొర. ఇది కీళ్ళ కదలికను సులభంగా ఉండటానికి, ఫ్రిక్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది. దీని కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, మోకాలి ఆస్టియోఆర్థరైటిస్కి ముఖ్యమైన కారణాల్లో ఒకటి వయసు పెరగడం, అధిక బరువు, మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడే పనులు చేయడం, లేదంటే గతంలో జరిగిన నీ ఇంజురీస్ కానీ, లిగమెంట్ కానీ, మెనిస్కస్ ఇంజురీస్ కానీ, అలాగే ఫ్యామిలీ హిస్టరీ, కుటుంబ చరిత్ర వంటివి ఉంటాయి కదా, సో వాటి వల్ల కూడా అవ్వచ్చు. అధిక బరువు ఉన్న వారిలో మోకాలిపై మెకానికల్ లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల సమస్య కొంచెం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా లక్షణాలు ఏమిటంటే, దీని ప్రధాన లక్షణం మోకాలు నొప్పి, నీ పెయిన్ ఉంటుంది. ఎక్కువసేపు నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, కూర్చొని లేచినప్పుడు, నిలబడినప్పుడు కొంచెం నొప్పి ఎక్కువ అవుతుంది. ఇతర లక్షణాలు ఏంటంటే, కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది మోకాలు, స్వెల్లింగ్ ఉంటుంది, అంటే చేసే వర్క్ తగ్గించడం, క్రెపిటస్ అంటే మోకాలు కదిలించినప్పుడు శబ్దం రావడం, అలాగే ఎక్కువ దూరం నడడంలో ఇబ్బంది ఉండొచ్చు. సాధారణంగా ఉదయం లేచినప్పుడు లేదా ఎక్కువసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత స్టిఫ్నెస్ ఉంటుంది. ఇది సాధారణంగా కొంతసేపు కదిలిన తర్వాత తగ్గుతుంది. డయాగ్నోసిస్ ఏంటంటే, ముందుగా పేషెంట్ హిస్టరీ తీసుకుంటాం, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం, అవసరమైతే ఎక్స్రే, ఎందుకంటే ఎంతవరకు అరిగిందో తెలుసుకోవడానికి, దాని గ్రేడ్స్ అవి తెలుసుకోవడానికి ఎక్స్రే అది చూస్తాం. ఎక్స్రేలోని జాయింట్ స్పేస్ ఎంత తగ్గింది, ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా లేదా అది కూడా చూస్తాం. ఫిజియోథెరపీలో ఏంటి అంటే ముఖ్యంగా నీ మొబిలిటీని పెంచడానికి ఎక్సర్సైజెస్ చేస్తాం. క్వాడ్రిసెప్ స్ట్రెంగ్తనింగ్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంగ్తనింగ్, హిప్ మజిల్స్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ చేస్తాం. అలాగే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, సైక్లింగ్, లేదంటే వాటర్ బేస్డ్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తాం. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ చేపిస్తాం. సో దానికి తోడు అసిస్టివ్ డివైసెస్ కూడా ఫిజియోథెరపీలో ఇస్తాం. సో మొత్తంగా చెప్పాలంటే, మోకాలి ఆస్టియోఆర్థరైటిస్ అనేది పూర్తిగా వయసుతో తప్పనిసరిగా రావాల్సిన సమస్య కాదు. సరైన ఎక్సైజ్, బరువు నియంత్రణ, ఫిజికల్ యాక్టివిటీ, ఫిజియోథెరపీ ద్వారా నొప్పిని తగ్గించి నీ ఫంక్షన్ మరియు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ వీటి రూట్ కాజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మన కోసం అర్జున్ రెడ్డి ఫిలిం నుండి మధురమైన ఒక సూపర్ హిట్ ట్రాక్ వస్తుంది సమీర భరద్వాజ్ వాయిస్లో.

ఎవరైనా లేట్గా నేర్చే మీ ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళని వెంటనే ఫోన్ చేసి వాళ్ళని ఇద్దరు కూడా డిస్టర్బ్ చేయండి. టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి అని గుర్తు చేయండి. మనలో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా, అబ్బా ఏదైనా తట్టుకుంటాం కానీ ఫేస్ మీద ఒక పింపుల్ వచ్చి అది తగ్గిపోయిన తర్వాత, అంటే మోస్ట్లీ దానికి మనమే ఆపరేషన్ చేస్తాం అనుకోండి, అది తగ్గిపోయిన తర్వాత మచ్చ ఉంటుంది చూసారా, దీన్ని ఎలా తగ్గించాలి అబ్బా అని చెప్పి చాలా ఆలోచిస్తాం. అది ఒక అందరు తగ్గదు, రకరకాల చిట్కాలు ట్రై చేస్తాం కదా. వీటికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది చెప్తాను నేను అంటున్నారు బ్యూటిషియన్ ప్రవళిక కుప్పిలి. తను ఏమంటున్నారో, అది మనకి ఎలా వర్కౌట్ అవుతుందో మనం కూడా విందాం.

0: పింపుల్ పోయినా డార్క్ స్పాట్స్ అలానే ఉండిపోతాయి, ఎంత మేకప్ వేసినా అలానే కనిపిస్తుంది. డార్క్ స్పాట్స్ పోవడానికి ఒక మంచి రెమెడీ చెప్తాను. పసుపుని పాలు లేదా పెరుగుతో మిక్స్ చేసి పేస్ట్ చేసుకొని డార్క్ స్పాట్స్ పై అప్లై చేయండి. 20 మినిట్స్ ఉంచుకొని ఫేస్ వాష్ చేసేయండి. పిగ్మెంటేషన్ తగ్గి స్కిన్ గ్లో వస్తుంది. పసుపు పడని వాళ్ళు పపాయాని స్మాష్ చేసి పేస్ట్ చేసుకొని డార్క్ స్పాట్స్ మీద అప్లై చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేస్తే పిగ్మెంటేషన్ తగ్గి పపాయా పేస్ట్ స్కిన్ని చాలా సాఫ్ట్గా మారుస్తుంది.
1: డెఫినెట్గా బ్రాల్క గారు, మీరు ఖచ్చితంగా మీరు చెప్పింది నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ట్రై చేసి మీకు కాల్ చేస్తాను. అండ్ రైట్ నౌ మన కోసం అర్జున్ సురవరం ఫిలిం నుండి ఒక సూపర్ హిట్ సాంగ్ అనురాగ్ కులకర్ణి చిన్మయి వాయిస్లో.

ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కేరటం మాలకించు ఆనందించు అందరికి పంచు. మనం ఉన్నాం స్వచ్ఛత హే సేవ అంటూ. జనరల్గా మనందరికీ ఫేవరెట్ ఏముంటుంది, ఫుడ్ ఉంటుంది. పైగా అది స్ట్రీట్ ఫుడ్ అయితే ఇంకా ఇష్టం. అంటే రోడ్డు పక్కన కనిపించే పానీపూరి, చాట్, లేదంటే వేడి వేడి బజ్జీలు, జ్యూస్, ఇవన్నీ తలుచుకుంటుంటేనే థ్రిల్లింగ్ ఉంది కదా, తింటుంటే ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే, మనం బయటికి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేస్తాం, ఓకే, బట్ మోస్ట్లీ మనం యూస్ చేసేవన్నీ సింగిల్ యూస్ ప్లాస్టిక్, అవునా కదా? అక్కడ ఇచ్చే ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ వన్స్ యూస్ చేస్తాము, తర్వాత పడేస్తాం. సో ఆ పడిన తర్వాత ఏదైనా వర్షం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం పడేసే ఆ చెత్త డ్రైనేజ్ మూసుకుపోతుంది. అప్పుడు మనమే అంటాం, అరే ఏంటి ఇలా అయిపోయింది, అసలు చూసుకోవాలి కదా, ఇలా చేయాలి కదా, అన్ని మనమే రిడ్యూస్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా మనం చేసిందే కదా మనకు రిటర్న్ వస్తుంది. సో మోస్ట్లీ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు జ్యూస్ కానీ, గవర్నమెంట్ చాలా మామూలుగా హెల్త్కి సంబంధించిన డాక్టర్స్ కూడా చెప్తారు ప్లాస్టిక్ యూస్ చేయకండి అని. స్టిల్ యూస్ చేస్తున్నాం, బట్ మీరు ఇన్ కేసు బయటికి వెళ్ళినప్పుడు మీ ఓన్ బ్యాగ్స్ కానీ లేదంటే స్ట్రాస్ కానీ క్యారీ చేయండి. ఇప్పుడు ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్ ఇది ఖచ్చితంగా నార్మలైజ్ అయిపోతుంది. అండ్ మోస్ట్లీ మనలో ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, మన ఇంట్లో చాలా కవర్స్ ఉంటాయి, అందరి ఇంట్లో ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్లో కవర్ కవర్ కవర్ కవర్ కవర్స్, ఇన్ని కవర్స్ ఉంటాయి కదా. మళ్ళీ బయటికి వెళ్తాం వితౌట్ బ్యాగ్, అంటే ఇంట్లో నుంచి మనం వెళ్తున్నప్పుడే ఒక మంచి క్లాత్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళొచ్చు, కానీ వెళ్ళాం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని కవర్ డిమాండ్ చేస్తాం, లేదా తీసుకోకపోతే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారని, వాళ్ళు మన డిమాండ్ మేరకు ఎవరైతే వెజిటేబుల్స్ లేదంటే ఫ్లవర్స్ అమ్ముతారో వాళ్ళు ఇస్తారు. సో ఇది మన మిస్టేకే కదా. సో మనం ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తున్నాం అని తెలిసినప్పుడు ఎందుకు మనమే ఒక బ్యాగ్ క్యారీ చేయకూడదు? ఈవెన్ కాకపోయినా మన బైక్లో కానీ మన హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎప్పుడు ఒక క్లాత్ బ్యాగ్ క్యారీ చేయండి, వాళ్ళని డిమాండ్ చేయకండి. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్, మనం ఏమిస్తామో మనకి తిరిగి అదే ఇస్తుంది. చాలా దగ్గర చూసాము, ఇన్ కేస్ ఎన్విరాన్మెంట్ మన మీద ఏదైనా కోపం చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. సో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఓన్ క్యారీ బ్యాగ్ ఏదైతే క్లాత్తో చేసిందో అది పెట్టుకోండి. దాంతోపాటు రీయూజబుల్ స్ట్రాస్ కావచ్చు, లేదంటే స్పూన్స్ కావచ్చు, అండ్ అలానే మస్ట్ అండ్ షుడ్గా మీ ఓన్ వాటర్ బాటిల్ని క్యారీ చేయండి. మనలో ప్రతి ఒక్కరిలో ఈ ఒక్క చిన్న మార్పుతో ఎన్విరాన్మెంట్కి ఎంతో మనం మేలు చేసినాలో అర్థం. అండ్ మనం తినే ఆహారంగా రుచిగా ఉంటే సరిపోదు, దాంతోపాటు మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ పరిశుభ్రంగా ఉండేటట్టు కూడా చేసే బాధ్యత మందే కదా. సో ఏం చేద్దాం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఆన్ దిస్ నోట్ మన కోసం సెవెన్త్ సెన్స్ ఫిల్మ్ నుండి కార్తిక్ అండ్ మెగా వాయిస్లో ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేసింది. వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. దోలరించే గెరటం, మాలికించు, ఆనందించు, అందరికీ పంచు. నేను సౌజన్య. మోస్ట్లీ ఇలా వర్షం పడుతున్నప్పుడు నాకు ఒక్క విషయం గుర్తొస్తుంది. ఏంటి అదంటే స్కూల్. స్కూల్కి జనరల్గా హాలిడే అని తెలిసినప్పుడు నెక్స్ట్ డే లేట్గా లెగుస్తాం, వెళ్తాం, ఓకే. బట్ ఒక్కొక్కసారి వర్షం పడినప్పుడు, రెడీ అయ్యే స్కూల్కి వెళ్ళినప్పుడు, అరే దగ్గరికి వెళ్ళింది అదే స్కూల్ లేదు అని చెప్పి రిటర్న్ మనకి ఫ్రెండ్స్ వస్తారు కదా, స్కూల్ లేదంట, స్కూల్ లేదంట. ఆ మజా చాలా బాగుండేది, వేరే లెవెల్ ఉండేది. బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు, ఎందుకంటే మొబైల్స్ వచ్చేసాయి కాబట్టి ముందుగానే ఇంటిమేషన్ వస్తుంది. సో ఇది ఈనాటి పిల్లలు కొంచెం మిస్ అవుతున్నారు కదా. మోస్ట్లీ రోడ్లు చాలా స్లిప్పరీగా ఉంటాయి, సో వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వీలైతే టూ వీలర్స్ని అవాయిడ్ చేసి బస్సెస్ని మాత్రమే ప్రిఫర్ చేయండి, ఓకే. ఏదేమైనా సరే టైం నైన్ అయింది. నైన్ అయితే పాటల పల్లకి అంటూ మీకు నచ్చిన పాటలు ప్లే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీయా? దేనికి రెడీ అడుగుతున్నారా? సో మీకు నచ్చిన పాటని మీతో పాటు మేము అందరం వినొచ్చు. మరి ఇంతకీ ఏం చేయాలి, ఎలా చేయాలి అంటారా? సింపుల్గా మా వాట్సాప్ నంబర్ 6304767436 అనే నంబర్కి మీరు వినాలనుకుంటున్న ఆ పాటను పంపించండి. వచ్చిన పాటలో ది బెస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసి నేను ప్లే చేస్తాను. సో ఇంకెందుకు లేటు, లాస్ట్ 2-3 డేస్ నుంచి మీ మైండ్లో ఒక పాట రన్ అవుతుంది కదా, ఎస్ ఎగ్జాక్ట్గా అదే పాటని పంపించండి. రైట్ నౌ మన కోసం 35 చిన్న కథలు కాదు, ఇసిమల పాట సూపర్ డూపర్ హిట్ కదా, మోస్ట్లీ చాలామంది అమ్మాయిలకి నచ్చిన పాట. ఈ పాటతోనే షో స్టార్ట్ చేద్దాం. మరి ఈ పాట ప్రిథ్వీ హరీష్ వాయిస్లో మన కోసం వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

టాలీవుడ్ లో ఒక ట్రెండ్ ఉంటుంది ఏంటంటే, ఒక జోనర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇప్పుడు రిలీజ్ అయితే ఆ ట్రెండ్ కొన్ని ఇయర్స్ పాటు ఉంటుంది. అలానే ఒక యాక్షన్ డ్రామా ఫిలిమ్స్ ఈ కేటగిరీలో తెచ్చుకుంటే ఎర్లీ 2000s అనే చెప్పుకోవాలి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమా, సూపర్ హిట్ అయిన సినిమా సమ్మర్ సింహారెడ్డి. బి గోపాల్ డైరెక్షన్ చెప్పవసరం లేదా, ఆయన తీసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. మరీ ముఖ్యంగా సమ్మర్ సింహారెడ్డిలో ఆ ట్రైన్ సీన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే, ఈవెన్ జంజీ కిడ్స్ కూడా అరే ఇదేంటి మనం మీమ్స్లో చూస్తున్నాం ఒకసారి మనం చూద్దాం అని చెప్పి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత బాగుంటుంది ఈ సీన్. మరి పర్చూరి బ్రదర్స్ డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. డైలాగ్ రాశారంటే ఖచ్చితంగా బాలకృష్ణ నోటి నుంచి వచ్చిందంటే అది హై పిచ్కి చేరాల్సిందే. మరి ఇంత సూపర్ హిట్ అయిన ఫిల్మ్లోని నందమూరి నాయక్ అనే పాట ఉంటుంది, ఆ పాట ఈ టైంలో ఎనర్జీ ఇంకొంచెం పుష్ చేస్తుంది, సో ప్లే చేయండి అంటూ కర్ణాటక నుండి సుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు. డెఫినెట్గా మరి మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర వాయిస్లో, పాటకి సాహిత్యం అందించిన వారు భువన చంద్ర.

వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది. ఏంటి అంటే ఇప్పట్లో పాటలు ఫోన్లో వచ్చేవి కాదు, లిరిక్స్ వచ్చేవి కాదు. మనందరం ఒక పాటల బుక్ కొనుక్కునే అందులోని బై హార్ట్ చేసి పాడేవాళ్ళం. మోస్ట్లీ అమ్మాయిలు ఎక్కువగా పాటలు బుక్ కొనేవారు, దానికి ఒక డైరీ స్పెసిఫిక్గా మెయింటైన్ చేసి ఆ పాటలన్నీ గ్యాదర్ చేసేవారు. అవునా? ఇలా ఊహ తెలియని టైంలో అసలు పాటల పుస్తకం చూడకుండా కూడా పాడిన పాటల్లో రామ్మ చిలకమ్మ ఒకటి. ఎందుకంటే లిరిక్స్ అంత ఈజీగా ఉంటాయి. మరి చూడాలని ఉంది ఫిలిం, మరి ఈ ఫిలిం కోసం చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న డైలాగ్స్తో ఇప్పుడు రీల్స్ సూపర్ ట్రెండ్ అవుతున్నాయి. అండ్ గుణశేఖర్ తీసిన ఫిలింలోని ఆ ఇల్లు ఉంటుంది కదా సెట్, ఒక 2 ఫ్లోర్స్ కోల్కతాలో ఇల్లు, అది కంప్లీట్గా సెట్ అంట. చూసిన వాళ్ళకి అరే ఇది ఇల్లు అనుకున్నాం, బట్ నాకు తర్వాత తెలిసింది ఇది ఒక సెట్ అని. అప్పట్లో అదొక హాట్ టాపిక్ కూడా అంట, అరే దీన్ని ఇంత రియలిస్టిక్గా ఎలా చేశారు అనేది. అండ్ మరి ఈ సినిమాలోని ఈ పాట చాలా బాగుంటుంది, మై చైల్డ్హుడ్ మెమొరీ అంటూ కూడా మెసేజ్ చేశారు. ఈ పాటను మా కోసం ప్లే చేస్తారా అంటూ సత్యారావు, లక్ష్మీ, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మలపాల నుండి మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మరి మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఉదిత్ నారాయణ, స్వర్ణలత వాయిస్లో పాటకి సాహిత్యం అందించిన వారు వేటూరి.

టాలీవుడ్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి అబ్బా, ఆ డైలాగ్స్ వచ్చే కనిపిస్తుంది అబ్బా ఈ డైలాగ్ ఈ హీరోకి తప్ప ఇంకెవ్వరికి బాగోదు కదా అని. అలాంటి డైలాగ్స్లో ఒకటి కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మయ్యాలి డూడ్. ఇది ఖచ్చితంగా ప్రభాస్కి యాప్ట్ అయిపోతుంది. మరి ప్రభాస్ అంటే ఫ్యాన్స్కి ఒక రేంజ్లో హై ఉంటుంది. మరి ఎందుకంటే అతను సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా అది వాళ్ళకి సెకండరీ, బట్ వాళ్ళ హీరో మూవీ వస్తుందంటే అది ఖచ్చితంగా వాళ్ళకి ఒక పండగే. మరి తలా 2019లో సాహో అంటూ ఒక ఫిలిం వచ్చింది. ఫిలిం అయితే సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సుజిత్ డైరెక్షన్లో వచ్చింది ఈ ఫిలిం. ఈ ఫిలింలో పాటల పిక్చరైజేషన్ కూడా కంప్లీట్ డిఫరెంట్గా తీశారు, అందుకే పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ఈ సినిమాలోనే ఒక మంచి పాటని మాకోసం ప్లే చేస్తారా ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు వైష్ణవి. డెఫినెట్గా మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు.

0: చా బబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఎలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంటే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. సమయం 9:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించి అవర్లీ అప్డేట్స్ వింటారు. ఈ కార్యక్రమం తర్వాత పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది.

మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించి అవర్లీ అప్డేట్స్ విన్నారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే గెరటం, మాలకించు ఆనందించు అందరికీ పంచు. నాకు తెలుసు మోస్ట్లీ చాలా మందికి కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఏంటి అంటే కొంచెం వర్షం అలా పడుతూ ఉంటే ఎవరికైనా అంతే కదా, చక్కగా హ్యాపీగా ఏదైనా పాటలు వినాలి లేదంటే కూర్చొని రిలాక్స్ అవ్వాలి, రైన్ చూస్తే ఎంజాయ్ చేయాలి అనిపిస్తుందా? సో నేనైతే ఆ కైండ్ ఆఫ్ పర్సన్. సో మీరు ఎలా ఉంటారు? దీంతో పాటు ఒక మంచి పాట వింటే బాగుంటుంది. సో మెలోడీస్ అంటే ఎప్పుడు ప్లే చేస్తాం ఓకే, బట్ కొంచెం మన ఎనర్జీని బూస్ట్ చేసే లాంటి సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది షో. మరి అలాంటి సాంగ్స్ మీ మైండ్లో రన్ అవుతున్నాయా? అది పైగా కొత్త సినిమా సాంగ్సా? మరి లేట్ చేయకుండా మెసేజ్ చేయండి 6304767436 అనే నెంబర్కి. నేను మంచి మంచి పాటల కోసం వెయిట్ చేస్తున్నాను, మరి పంపించడానికి మీరు కూడా రెడీగా ఉండండి. నాకు అనిపించింది రీసెంట్గా ఒక ఫిలిం చూసినప్పుడు, అదే విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ హీరోని నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు హీరోగా చూసాను. ఈవెన్ ఇప్పటికీ కూడా అతను ఇంకా హ్యాండ్సమ్గా అయ్యారు. అరే ఎలా మెయింటైన్ చేస్తారని క్వశ్చన్ వచ్చింది, ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ నాలో చాలా చేంజ్ ఉంది. బట్ సూర్యలో మాత్రం ఇంకా ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం తన ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ బాగా రెడీ అయ్యారు. అండ్ అంతేకాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అతనికి. అండ్ మరి ఇతని సినిమాల్లో ఒక సినిమా ఉంటుంది ఆరు అని, మరి అప్పుడు ఆ టైంలోని చూడొద్దే అనే పాట ఉండేది. అది టీవీలో చాలా ఎక్కువ ప్లే అవుతుండేది. ఆ పాటకి ఎంతలా అంటే మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరం కూడా పాడుతుండి ఉండేవాళ్ళం. అదే పాట ఈ టైంలో మా కోసం ప్లే చేయండి, మాకు ఎంతో ఫేవరెట్ అంటూ మెసేజ్ చేశారు అనంతపూర్ నుండి మహేష్. డెఫినెట్గా అండి, మరి మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి అండ్ వింటూ మంచి మంచి పాటలను కూడా మెసేజ్ చేస్తూ ఉండండి.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: హే నేహ, ఈ మధ్య
2: మీరు ఎప్పుడైనా ఒక సాంగ్ పాడి ఫెయిల్ అయ్యారా? సాంగ్ పాడి ఫెయిల్ అవడం ఏంటి? అలాంటి పాటే ఈ పాట. పాట సూపర్గా ఉంటుంది చిత్ర వాయిస్లో, బట్ కాకపోతే పాట లాస్ట్లో కొంచెం గమకాలు అవి వస్తాయి కదా. అవి ఎంతమంది ట్రై చేస్తారు సీరియస్గా చెప్పండి? ట్రై చేసి రే ఇవేవి మన వల్ల అయ్యే పనుల్లో లేవు అని ఎంతమంది అనుకుంటారు. నేనైతే అలానే అనుకున్నాను. పాట అయితే చాలా బాగుంటుంది. ఎంతలా అంటే, మోస్ట్లీ ఏ కాంపిటీషన్లో అయినా ఖచ్చితంగా ఈ పాట సెలెక్ట్ చేసుకునే సింగర్ ఉంటారు. 2004లో వచ్చింది నేనున్నాను అంటూ ఈ ఫిలిం. మరి ఈ ఫిలింలో ఈ పాటకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకేనేమో ఈవెన్ ఇప్పటికీ కూడా పాటల పల్లకిలో రెగ్యులర్గా ఈ పాట రిక్వెస్ట్ చేస్తారు. మరి ఈ పాట మా కోసం వేస్తారా ప్లీజ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు మనిష. డెఫినెట్గా మనిషితో పాటు కొండబాబు, వరలక్ష్మి, సత్యం వీళ్ళందరూ కూడా గొల్లలపాల నుండి మెసేజ్ చేస్తారు. మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి అండ్ వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

రష్మిక మందాన ఈ పేరు చెప్పగానే మోస్ట్లీ అందరికీ ఏం గుర్తొస్తుంది, చాలా మంది వరకు అయితే పుష్పలోని రారాస్వామి ఇదే కదా గుర్తొస్తుంది, బట్ నాకు మాత్రం చూసి చూడంగానే అంటూ చల మూవీ గుర్తొస్తుంది. వెంకీ డైరెక్షన్లో 2008లో వచ్చింది చలో మూవీ. మరి ఈ మూవీలోని తన ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ మంచి మార్క్ తెచ్చుకుంది, అండ్ దాంతోపాటు చాలా ఫిలిమ్స్ కూడా ఈ ఫిలిం నుంచే తనకి ఆఫర్స్ వచ్చాయి. అండ్ అంతేకాకుండా ప్రజెంట్ తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్గా కూడా తమ రష్మిక కొనసాగుతుంది. మరి ఈ సినిమాలోని ఈ పాట చాలా మందికి అప్పట్లో ఫేవరెట్, మరి ఇప్పటికీ ఫేవరెటేనా? మరి వినడానికి రెడీగా ఉన్నారా? మరి ఈ పాటని మాకోసం ప్లే చేస్తారా అంటూ మెసేజ్ చేస్తున్నారు ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. డెఫినెట్గా అండి, మరి మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. అనురాగ్ కులకర్ణి వాయిస్లో వింటూ ఎంజాయ్ చేయండి.

డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఇలా పేరు చెప్తే అర్థం కాకపోవచ్చు కానీ ఈయన తీసిన ఫిలిమ్స్ ఇష్క్, మనం, 24, హెలో ఇలాంటి గుర్తొస్తుంది కదా. మరి 2019లో తీశారు నానీస్ గ్యాంగ్ లీడర్ అంట. మరి గ్యాంగ్ లీడర్ అంటే తెలుసు, చిరంజీవి ఫిల్మ్ ఉంది. మరి నానీస్ గ్యాంగ్ లీడర్ పెట్టారు ఈ ఫిలిం, దాన్ని ఏమైనా కొంచెం ఎక్స్టెన్షన్లా ఉంటుందా అనుకున్నారు, బట్ అలా కాదు. కంప్లీట్ డిఫరెంట్గా, కంప్లీట్ కొత్తగా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాలో నాకు మోర్ ఓవర్ బాగా నచ్చింది ఏంటి అంటే, నాని నేమ్ పెన్సిల్ అని ఉంటుంది కదా, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు సినిమాలోని ఉన్న ప్రతి ఉమెన్ క్యారెక్టర్ చాలా బాగా తీశారు. అండ్ దాంతోపాటు నాని యాక్టింగ్ కోసం అసలు చెప్పవసరం లేదు. ఏ సినిమాలైనా ఇతను యాక్ట్ చేస్తున్నాడా, నిజంగా ఈ స్టోరీలో ఒక ఇతనికే జరిగిందా అన్నంతలా యాక్ట్ చేస్తారు. మరి ఈ సినిమాలోని ఒక మంచి పాట ఉంది, ఆ పాట మా కోసం ప్లే చేస్తారా అంటూ మెసేజ్ చేస్తున్నారు వాసవి శేఖర్, ఏవియన్ కాలేజ్ నుంచి. డెఫినెట్గా మరి మీరు కోరిన పాట మీకోసం రెడీగా ఉంది, నిన్ను చూసిన ఆనందంలో అంటూ సిద్ శ్రీరామ్ వాయిస్లో. మరి పాటకి సాహిత్యం అందించిన వారు అనంత్ శ్రీరామ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే. ఈ కార్యక్రమం తర్వాత పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది.

0: అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీలో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవడం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2: मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेहड़ी पटरी ठेले ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है.
3: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
1: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం, కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
2: रेहड़ी वाले, ठेले वाले, पटरी पर काम करने वाले, जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत कर साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे. लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेहड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को ఉన్నే పరివార్ కే జీవన్ కో బట్లా.
1: పలు రాష్టాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు, కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు, కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు

0: ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్దిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
1: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो.
2: पीएम सुनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई.
3: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करें तो वो सफलता जरूर हासिल.
4: पीएम सुनिधि ने मुझे लोन ही दिया जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया.
5: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती.
0: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2-3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్టంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితిలో ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ది కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్దిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ది నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక

0: ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ఇంతవరకు ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఎస్మి ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. 5 డాలర్ల నుంచి కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మనం ఉన్నాం పాటల పల్లకిలో. మరి మీకు నచ్చిన ఒక మంచి పాటను వినాలి అనుకుంటే మా నెంబర్ 6304767436 అనే నెంబర్కి మీకు వినాలి అనుకుంటున్న పాటని పంపించండి. మరి మీకోసం గబ్బర్ సింగ్ చిత్రం నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.
1: అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండి.

0: గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: హీరో రామ్ ఈ పేరు చెప్తే మనకి కొన్ని అతను తీసిన సినిమాల్లో అతని పిక్చర్స్ కొన్ని మైండ్లోకి వస్తాయి. వాటన్నిటిలో లుక్తో కంప్లీట్గా డిఫరెంట్గా రీసెంట్గా ఒక సినిమా తీశారు, అదే ఆంధ్ర కింగ్ తాలూకా.
0: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్ ఇలా.
1: డైరెక్టర్ మహేష్ బాబు డైరెక్షన్లో 2025లో వచ్చింది ఈ ఫిలిం. అంతవరకు తను తీసిన సినిమాలకి కంప్లీట్ డిఫరెంట్గా స్టోరీని ఎంచుకున్నారు. అంతేకాకుండా సినిమాలో యాక్షన్ కూడా తన రెగ్యులర్ ప్యాటర్న్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ సినిమా అయితే మిక్స్డ్ రివ్యూస్ని తీసుకున్నా రామ్ యాక్టింగ్ మాత్రం ఫుల్ ఆన్ మార్క్స్ పడ్డాయి. మరి ఈ సినిమాలో ఒక పాట సూపర్ హిట్ అయింది, ఎంతలా అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సినిమా చూసినా చూడకపోయినా పాట మాత్రం ఖచ్చితంగా చూసే ఉంటారు. మరి అదే పాటని మా కోసం ప్లే చేయండి, మేము రామ్ ఫ్యాన్స్ అంటూ మెసేజ్ చేస్తున్నారు భార్గవి. డెఫినెట్గా మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ ఆంధ్ర కింగ్ తాలూకా ఫిలిం నుండి రెడీగా ఉంది, వింటూ ఎంజాయ్ చేయండి.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గుజరాత్ ఏక్తా నగర్లో జరుగుతున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విజేతలను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు.

మీకు గుర్తుందా? సో ప్రజెంట్ జనరేషన్లో చాలా సాంగ్స్ని ప్యారడీ చేసి పాడుతూ ఉన్నాం, దాని లిరిక్స్ మారుస్తున్నాం. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే అలా అన్ని సాంగ్స్ మార్చే వాళ్ళం కాదు, బట్ ఖచ్చితంగా ఈ పాటని మార్చి పాడుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది గుర్తొచ్చింది ఈ పాట? మీ ఫ్రెండ్స్ తో పాడుకునే ఉంటుంటారు కదా. మరి 2000 లో వచ్చింది నువ్వే కావాలి మూవీ. కె విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్, ఎందుకంటే అప్పటి వరకు ఒక రకమైన స్టోరీస్ ఉండేవి, అరే ఇలా యాక్షన్ ఉండాలి, ఇలా సాంగ్స్ ఉండాలి, ఇలా ఫారెన్ సీనరీస్ ఉండాలి అనుకునేవారు. బట్ ఈ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్, అందుకేనేమో సినిమా సూపర్ సక్సెస్ అయింది. అండ్ అంతేకాకుండా నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకి. మరి ఈ సినిమాలో పాట చాలా బాగుంటుందండి, మా కాలేజ్ టైంలో బాగా వైబ్ అయ్యే వాళ్ళం ఈ పాటకి. సో ఇదే పాటని పాటల పల్లకీలు ఎందుకు ప్లే చేయకూడదు అంటూ మెసేజ్ చేస్తున్నారు నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తిక్, నిర్మల, నిరీష. డెఫినెట్ గా మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే గెరటం, మాలకించు, ఆనందించు, అందరికీ పంచు. సమయం 10:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించి అవర్లీ అప్డేట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. రిలే అప్డేట్స్ తర్వాత పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది.

ఇలా కంప్లీట్గా వర్షం పడుతుంటే ఒకటి గుర్తొస్తుంది. అది ఇప్పుడు ఈరోజు పిల్లలు చేస్తున్నారు లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా పేపర్తో ఒక బోట్ చేసి అది అందులో వేయడానికి ట్రై చేసేవారు. అదేంటి సినిమాల్లో వాటిలో చక్కగా వెళ్ళిపోయినట్టు చూపిస్తారు, బట్ నా బోట్ మాత్రం వన్ ఒక సైడ్ అలా మునిగిపోతుండేది. అరే ఏంటప్పా అది, వెనకతున్న రాకెట్ సైన్స్ ఏంటి అని తెగ ఆలోచించేదాన్ని. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి పిల్లలతో

ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా మనం ఆడుకున్న ఆటలన్నీ వాళ్ళతో కూడా ఆడించండి, అవన్నీ మంచి మెమరీస్ అబ్బా. అండ్ ఎలా ఫోన్లు పట్టుకొని కూర్చునే దానికన్నా ఏదో ఒకటి మంచి క్రియేటివ్గా తయారు చేసి మనమే ఆడుకుంటే ఎలా ఉంటుందనేది, వాళ్ళకి టేస్ట్ చేయించండి ఎలా ఉంటుంది అనేది. అండ్ రైట్ నా మనం ఉన్నాం పాటల పల్లకి అంటూ, మరి మంచి మంచి పాటలు, దట్ క్లైమేట్ ఇంత కూల్గా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎనర్జెటిక్ సాంగ్స్ మీతో పాటు మాకు వినిపించేయండి. ఇంతకీ ఏం చేయాలి అంటారా, సింపుల్గా మా నెంబర్ 6304767436 అనే నెంబర్కి మీరు వినాలి అనుకుంటున్న సాంగ్ని పంపించండి. ఉన్న పాటలో బెస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసి నేను ప్లే చేస్తాను. మరి మన కోసం స్వయంవరం ఫిలిం నుండి పీకాసో అంటే ఒక సూపర్ హిట్ ట్రాక్ మన కోసం వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ప్రజెంట్ వస్తున్న లేటెస్ట్ హీరోస్ అందరూ కూడా స్క్రిప్ట్ సెలక్షన్లో చాలా కాన్షియస్గా ఉంటున్నారప్ప. ఈ స్క్రిప్ట్ ఇంతకుముందు జరిగిందా జరగలేదా అని డిఫరెంట్ డిఫరెంట్ సెలెక్ట్ చేసుకొని మరి తీస్తున్నారు. అందులో కొన్ని హిట్ అయితే కొన్ని ఓకే ఓకే అనిపిస్తున్నాయి. మరి విశ్వక్సేన్ కూడా అలానే చాలా సినిమాలు తీశారు. మరి వాటిలో 2022లో ఒక సినిమా వచ్చింది విద్యాసాగర్ డైరెక్షన్లో, ఆ సినిమానే అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా మ్యాక్సిమం థియేటర్లో కన్నా ఓటీటీలో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారే బాగుంది కదా సినిమా, ఎందుకు హిట్ అవ్వలేదు అనిపించింది. అండ్ అంతేకాకుండా ఫ్యామిలీ అందరం కూర్చున్న సినిమాల్లో ఇది ఒకటిగా ఉంది. మరి ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది, ఓ ఆడ పిల్ల అంటూ, ఆ పాట అయితే అల్టిమేట్గా సూపర్ హిట్ అయింది. మరి అదే పాటని పాటల పల్లకిలో ప్లే చేయండి, చాలా బాగుంటుంది, అనంత్ శ్రీరామ్ గారు రాశారు అంటూ మెసేజ్ చేశారు జి రమణారావు అరవింద్ మాధవ్ దారి నుండి. డెఫినెట్గా మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ రామ్ మిర్యాల వాయిస్లో రెడీగా ఉంది, వింటూ ఎంజాయ్ చేయండి.

పాటల పల్లకిలో మంచి మంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా, మరి వాట్సాప్ ద్వారా మాత్రమే మేము మెసేజ్ చేయాలా? మాకు వాట్సాప్ అంత టచ్ లేదా అంటారా? సో అదే అవసరం లేదు, సింపుల్గా మీకు లెటర్ రాయడం ఇంట్రెస్ట్ అయినా. చాలా మందికి అరే లెటర్స్ రాయడం మిస్ అవుతున్నాము, ఒకప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది అనుకుంటున్నారా? అంత ఒక మంచి లెటర్ని రాస్తూ మాకు పంపించండి. ఇంతకీ లెటర్లో ఏం రాయాలనుకుంటున్నారా? ఒక మంచి పాట రిక్వెస్ట్ చేయండి, ఆ పాట మీ పేరు మీదుగా ఎవ్రీ ట్యూస్డే అంటే మంగళవారం ప్లే చేయడం జరుగుతుంది. అలా మీరు మాకు పంపించాల్సిన అడ్రస్ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో సిరిపురం విశాఖపట్నం. చాలా సింపుల్ అడ్రస్, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో సిరిపురం విశాఖపట్నం, పిన్కోడ్ 5300003 530003. ఈ అడ్రస్కి పంపించండి. మరి ఈరోజు వచ్చిన లెటర్స్లో నాగేశ్వరరావు సత్యానందం గాజువాక నుంచి లెటర్ రాస్తున్నారు. మరి మాకోసం ఆర్య 2 చిత్రం నుండి ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అంటున్నారు. డెఫినెట్గా మరి మీకోసం ఉప్పినంత ఈ ప్రేమ అంటూ కేకే వాయిస్లో ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఎన్ని మొహం అంటున్నావు ఏంటి?
1: ఏం చేస్తున్నావు?
0: చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? అరే తలుపునంత కిసి కదా.

0: మరి ఇది ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం.
1: చూసుకుంటానా నానా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలు. మరికొద్ది క్షణాల్లో దర్శనిక భారత్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తీక్, ఐటిడిఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతదేశం వైవిధ్యభరితమైన సంస్కృతులకు నిలయం. మన ఆతిథ్యం ప్రపంచానికే ఆదర్శం. మన ప్రాంతీయ రుచులు, మన స్థానిక ఆతిథ్య రంగం నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్థానికతకు పట్టం కడుతూ, స్వదేశీ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ, మన లోకల్ బ్రాండ్స్ ను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే సరికొత్త విప్లవమే వోకల్ ఫర్ లోకల్. మన సంస్కృతిలోని వసుధైవ కుటుంబకం, అతిథి దేవోభవ అనే మహోన్నత ఆదర్శాలు విశ్వవ్యాప్తంగా భారతదేశానికి విశిష్ట

0: గుర్తింపును తెచ్చిపెట్టాయి. మన మూలాలను ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, దేశ ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మహత్తర సంకల్పమే వోకల్ ఫర్ లోకల్. ఇది కేవలం ఒక విధానపరమైన నినాదం మాత్రమే కాదు, స్వదేశీ శ్రమజీవుల గౌరవానికి, స్వావలంబనకు అద్దం పట్టే ఒక ప్రజా విప్లవం. మన చుట్టూ ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో తయారయ్యే వస్తువులు, పండించే పంటలు, తయారు చేసే కళాఖండాల గురించి గొప్పగా చెప్పుకోవడం, వాటిని ఇతరులకు సిఫారసు చేయడం, స్వదేశీ కళాకారుల శ్రమను గౌరవించడం, విదేశీ బ్రాండ్లు దిగుమతి చేసుకున్న కృత్రిమ వస్తువుల కంటే మన మట్టి వాసనలు ఉట్టిపడే దేశీయ ఉత్పత్తులను మన దైనందిన జీవితంలో మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడం ద్వారా వాటిని స్థానికత నుంచి ప్రపంచ స్థాయి దృష్టికి తీసుకువెళ్లగలం. చిన్న స్థాయి స్థానిక ఉత్పత్తిదారులు, చేనేత కార్మికులు, గిరిజన రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు మనమందించే ఊతం వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది. ఇది వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ వరకు తీసుకువెళ్తుంది. ఇదే ఈ ఉద్యమం అసలైన లక్ష్యం. ఈ ప్రయాణంలో భారతీయ ఆతిథ్య మరియు పర్యాటక రంగం బలమైన వారధిగా మారి మన స్థానిక కళలు, ఉత్పత్తులను నేరుగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. స్థానికత నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి గ్లోబల్ వేదికలపై మారుమ్రోగుతున్న విజయాలు మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నాయి. హోటల్ పరిశ్రమ ద్వారా స్థానిక వ్యాపారులకు, ఉత్పత్తులకు లభిస్తున్న గుర్తింపు గురించి, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే హోటల్ మరియు పర్యాటక రంగం ఈ ఉద్యమంలో పోషిస్తున్న కీలక పాత్ర గురించి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, విశాఖపట్నం అనకాపల్లి టూరిజం కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తీక్ గారి ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు విందాం.
1: నమస్కారం, నేను పవన్ కార్తిక్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా విశాఖ హోటల్ పరిశ్రమ తరఫున మాట్లాడుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను మనం తరచుగా వింటున్నాం, కానీ హోటల్ పరిశ్రమ కోణంలో చూస్తే దీనికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది. నా దృష్టిలో ఒక హోటల్ అనేది కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు, ఒక హోటల్ చుట్టూ ఉన్న వందలాది చిన్న వ్యాపారులకు అది ఒక మార్కెట్. హోటల్లో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎన్నో రకాల వస్తువులు అవసరం. కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, బియ్యం, పప్పులు, అలాగే మసాలాలు, వీటితో పాటు అనేక రకమైన సర్వీసెస్, యూనిఫామ్స్ అవ్వచ్చు, లాండ్రీ సర్వీస్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ప్యాకేజింగ్ అవ్వచ్చు, అలాగే బేకరీ ఉత్పత్తులు, ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇవన్నీ మనం సాధ్యమైనంత వరకు మన స్థానిక రైతులు, స్థానిక సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు మరియు చిన్న వ్యాపారుల నుంచి తీసుకుంటే ఆ ప్రయోజనం నేరుగా మన స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది. అంటే ఒక హోటల్ స్థానికంగా కొనుగోలు చేసిన ప్రతిసారి ఆ కొనుగోలు వెనక ఒక రైతు ఉంటారు, ఒక చిన్న వ్యాపారి ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది. ఇదే వోకల్ ఫర్ లోకల్ యొక్క అసలైన శక్తి. విశాఖపట్నం విషయానికి వస్తే మనం ఇంకా గొప్ప అవకాశం ఉంది. విశాఖ అంటే కేవలం బీచ్లు, అందమైన ప్రదేశాలు మాత్రమే కాదు, మన ఆంధ్ర వంటకాలు, మన స్థానిక రుచులు, మన సాంప్రదాయాలు, మన కళలు, మన స్థానిక ఉత్పత్తులు, ఇవన్నీ కూడా విశాఖ గుర్తింపులో ఒక భాగం. దేశం నలుమూల నుండి ఒక పర్యాటకుడు విశాఖ వచ్చినప్పుడు మన హోటల్కి అతను కేవలం ఒక గది లేదా భోజనం ఇవ్వటం మాత్రమే కాదు, ఇదే మన విశాఖ, ఇదే మన ఆంధ్ర రుచి అనే అనుభూతి ఇవ్వాలి. స్థానిక వంటకాలు మెనూల్లో ప్రోత్సహించడం, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం, స్థానిక కళాకారులు మరియు ఎంఎస్ఎంఈలు అవకాశాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, టూరిజం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ మధ్య ఒక బలమైన వారధిగా పనిచేయగలం. ముఖ్యంగా చిన్న ఎంఎస్ఎంఈలు మార్కెట్ లో చాలా ముఖ్యం, ఎందుకంటే స్థానిక వ్యాపారాలు బలపడితే స్థానిక ఉపాధి పెరుగుతుంది, స్థానిక ఉపాధి పెరిగితే స్థానిక కుటుంబాలు బలపడతాయి, స్థానిక కుటుంబాలు బలపడితే మన నగరం, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. అందులో నా ఆలోచన చాలా సింపుల్, ప్రతి హోటల్ ఒక లోకల్ మార్కెట్ ప్లేస్ కావాలి, మన రైతుకు మార్కెట్ ఇవ్వాలి, మన ఎంఎస్ఎంఈకి అవకాశం ఇవ్వాలి, మన కళాకారుడికి వేదిక ఇవ్వాలి, మన స్థానిక ఉత్పత్తికి గుర్తింపు ఇవ్వాలి, మన పర్యాటకుడికి మన స్థానికతను పరిచయం చేయాలి. ఇది ప్రభుత్వం ఒక్కటే చేయవలసిన కార్యక్రమం కాదు, గవర్నమెంట్, ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్, ఫార్మర్ అందరం కలిసి పనిచేసేటప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనే ఒక నినాదంగా కాకుండా స్థానిక అభివృద్ధి ఒక శక్తిగా మారుతుంది. మన దగ్గర ఉన్న ప్రతిభను మనమే గుర్తిద్దాం, మన దగ్గర తయారయ్యే ఉత్పత్తులను మనమే ప్రోత్సహిద్దాం, మన స్థానిక వ్యాపారాలకు మనమే మొదటి మార్కెట్ అవుదాం. అదే వోకల్ ఫర్ లోకల్. ధన్యవాదాలు.
0: దేశీయ ఆర్థిక స్వావలంబనకు ఊతమివ్వడంలో హోటళ్లు, రిసార్ట్లు కేవలం సేవా కేంద్రాలుగానే కాక భారతీయ సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరిస్తున్నాయి. హోటల్ రంగం ద్వారా ఈ ఉద్యమం ప్రధానంగా మూడు కీలక రంగాలలో ప్రభావం చూపిస్తోంది. అందులో మొదటిది ఫార్మ్ టు టేబుల్. చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుంచి స్టార్ హోటళ్ల వరకు సమీప గ్రామీణ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలు, ఆర్గానిక్ చిరుధాన్యాలు, దేశీ మసాలాలను సేకరిస్తున్నాయి. దీనివల్ల చిరు వ్యాపారులకు లాభం చేకూరుతోంది. రెండవది ప్రాంతీయ రుచుల ఆధునీకరణ. అంతర్జాతీయ మెనూలతో పాటు మన రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఆత్రేయపురం పూతరేకులు, ఉలవచారు వంటి సంప్రదాయ ఆంధ్ర వంటకాలను 5-స్టార్

0: పరిశ్రమ కళాకారులకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో విశాఖపట్నం, అరకు మొదలైన ప్రదేశాలు అద్భుతమైన ప్రగతిని సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక, పర్యాటక రాజధానిగా ఎదగడమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో, ఆతిథ్య రంగాన్ని స్థానిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక అరకు గిరిజన సాంస్కృతిక వారసత్వానికి, వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పటికే పలుమార్లు టూరిజం అవార్డులు గెలుచుకుంది. తూర్పు కనుమల ఒడిలో పచ్చటి కొండల నడుమన నెలకొని ఉన్న అరకులోయ కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, అది ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల సంస్కృతికి సజీవ ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతంలోని బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్, చాపరాయి, తాటిపూడి, కటికి జలపాతాలు, గిరిజన సంగ్రహాలయం మొదలైన ప్రదేశాలు స్థానిక సంస్కృతికి సాక్ష్యాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ఊతంగా అలరారుతున్న అరకు ట్రైబల్ మ్యూజియం ప్రత్యేకత గురించి, పర్యాటక రంగం ద్వారా స్థానిక గిరిజనులకు లభిస్తున్న ఆర్థిక స్వావలంబన గురించి అరకు గిరిజన సంగ్రహాలయం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు తన అనుభవాలను ఆకాశవాణితో పంచుకున్నారు.
1: నా పేరు చెట్టి సుమన్. నేను ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్లో మేనేజర్గా, అలాగే ఆర్ట్స్ అండ్ కల్చర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాను. మా అరకు గిరిజన మ్యూజియం అనగా ఈ ప్రాంతం, ఈ నేల కథను, వివిధ స్థానిక ఆదిమ ఆదివాసి గిరిజన తెగల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్, స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం నినాదాన్ని మా మ్యూజియంలో ఆచరణలోకి తీసుకురావడం మా గిరిజన సోదరి సోదరీమణుల జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకొచ్చింది. గతంలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని ప్రతిమలు, వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలు, కళారూపాలను చూసి ఆనందించి వెళ్లిపోయేవారు. కానీ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో మేము మ్యూజియం ప్రాంగణాన్ని కేవలం ప్రదర్శనశాలగానే కాక స్థానిక ఆదివాసీ గిరిజనుల మార్కెట్గా, వేదికగా తీర్చిదిద్దాం. మా గిరిజన కళాకారులు స్వహస్తాలతో తయారు చేసిన వెదురు కళాకృతులు, లక్క బొమ్మలు, టెర్రకోట బొమ్మలు, కుండలు, చేతితో అల్లిన బుట్టలు మరియు మూలిక ఉత్పత్తులను మ్యూజియం విక్రయ కేంద్రాల ద్వారా నేరుగా పర్యాటకులకు అందుబాటులో ఉంచాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారు తయారు చేసిన ప్రతి వస్తువుకు సరైన గౌరవం, తగిన ప్రతిఫలం లభిస్తుండటంతో వారి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అరకు పేరు మారుమోగిపోవడానికి ఇక్కడి కాఫీ విశేషంగా తోడ్పడింది. గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో పండించే అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. మా మ్యూజియం కేంద్రంగా స్థానిక కాఫీ రుచులను పరిచయం చేయడమే కాకుండా ఇక్కడి వ్యవసాయ విధానాలను విదేశీ ప్రతినిధులకు వివరించే అవకాశం లభించింది. అంతర్జాతీయ వేదికలపై అరకు కాఫీ ప్రశంసలు అందుకోవడం ద్వారా స్థానిక రైతులకు అంతర్జాతీయ గుర్తింపు, ఆదాయం రెండూ పెరిగాయి. అలాగే అరకు సహజ అటవీ ఉత్పత్తులు, తేనె మొదలు చిరుధాన్యాలు, తృణధాన్యాలు, గుమగుమలాడగే సుగంధ ద్రవ్యాలు జాతీయ స్థాయిలో విస్తృత ఆదరణ పొందాయి. మా మ్యూజియం ఆవరణంలో జరిగే డెంసా నృత్యం ప్రదర్శనలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. గిరిజన యువతి యువకులకు వారి సాంస్కృతిక కళల ద్వారా స్థిరమైన, గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒక కళారూపాన్ని కాపాడుకుంటూనే దానితో జీవనోపాధి పొందవచ్చని నేటి తరం గిరిజన యువత నిరూపిస్తుంది. స్థానికతను గౌరవించడం అంటే మన మూలాలను కాపాడుకోవడమే. అరకు గిరిజన మ్యూజియం అమలు చేస్తున్న విధానాలు ఈ నిజాన్ని నిత్యం గుర్తు చేస్తాయి. ఒకప్పుడు స్థానికంగానే పరిమితమైన గిరిజన కళాకారుల ప్రతిభ నేడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచ పటంలో సగర్వంగా నిలబడింది. వోకల్ ఫర్ లోకల్ నినాదం అరకు నేలపై నిజమైన స్థానిక స్వావలంబనగా, గిరిజన ఆత్మగౌరవంగా మారిందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నమస్కారం.
0: వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం అనతి కాలంలోనే లోకల్ టు గ్లోబల్ దిశగా అడుగులు వేసి నేడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశం నిర్వహించిన ప్రతిష్టాత్మక G20 శిఖరాగ్ర సదస్సు ఇందుకు నిదర్శనం. సదస్సులో పాల్గొన్న ప్రపంచ అధినేతలకు ప్రధాని అందించిన కానుకలన్నీ భారతీయ చేతి వృత్తుల వైభవాన్ని ప్రతిబింబించాయి. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకు అందించిన కాశ్మీరీ శాలువలు, తంజావూరు కాంస్య కళారూపాలు మొదలైనవి భారతీయ కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేశాయి. దానివల్ల నేడు ప్రపంచ పర్యాటక సంస్థ వంటి అంతర్జాతీయ వేదికలు సైతం భారత స్థానిక ఉత్పత్తుల ఆధారిత పర్యాటక నమూనాను సుస్థిర ఆర్థికాభివృద్ధికి

0: తగిన ఆదర్శంగా కొనియాడుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా భారతీయ ఖాదీ మరియు స్వదేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో సృష్టిస్తున్న విప్లవాన్ని ప్రత్యేక కథనాల్లో శ్లాఘిస్తున్నాయి. భారతీయ సంప్రదాయ చిరుధాన్యాలు, ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులు గ్లోబల్ సూపర్ ఫుడ్స్ కేటగిరీలో నిలవడం ఈ విధానం సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయంగా చెప్పుకోవచ్చు. స్థానిక రైతులు, కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ ప్రమాణాలతో కలగలిపి ప్రపంచానికి చాటుతున్న ఆతిథ్య మరియు పర్యాటక రంగ కృషి నిస్సందేహంగా ప్రశంసనీయం. మన వస్తువులను మనమే గర్వంగా ఆదరిస్తూ మన స్థానిక మార్కెట్కు ఊతమిస్తే మన దేశ సంపద విదేశాలకు తరలివెళ్లదు. స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ తద్వారా సంపూర్ణంగా సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక్ భారత్.
1: మీరింతవరకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ఇంతవరకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగంలో పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

0: యూటర్న్ తీసుకునేటప్పుడు జీబ్రా క్రాసింగ్స్ దగ్గర స్లోగా వెళ్లడం చాలా అవసరం. అలాగే రోడ్డు సరిగ్గా కనిపించినప్పుడు, రోడ్డు స్ట్రైట్గా లేకుండా వంకరగా ఉన్నప్పుడు టర్నింగ్స్ దగ్గర స్పీడ్గా వెళ్ళడం సేఫ్ కాదు. కొన్ని చోట్ల రోడ్లపై మ్యాన్ హోల్స్పై మూతలు ఉన్న ప్రదేశాల్లో ఎత్తుపల్లాలు ఉండడం వల్ల కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్.
1: ఎస్మీ ట్యూన్ చేసి వింటున్నారు 102 మెగా హెచ్పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం మాలకించు ఆనందించు అందరికి పంచు మనం ఉన్న మధురిమ అంటూ. మరి మధురిమలోని బాలమిత్రుల కథ చిత్రం నుండి ఈ గీతం.

మధురిమ కార్యక్రమంలో శుభలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం సాహిత్యం వేటూరి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ సాయంత్రం 4 గంటలకు గుజరాత్ ఏక్తానగర్లో జరుగుతున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో భారత గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విజేతలను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి ఈ సాయంత్రం 4 గంటలకు. సమయం 11:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించి అవర్లీ అప్డేట్స్ వింటారు.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీలో ఎంత మందికి డైరెక్టర్ శంకర్ మూవీస్ అంటే ఇష్టం? ఆల్మోస్ట్ అందరికి. ఎందుకంటే ఆయన సినిమాకి వెళ్ళామంటే మాక్సిమం వరల్డ్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ని కవర్ చేసినట్టే కదా. మరి జెంటిల్ మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, ఇలా ప్రతి సినిమా కూడా ఒక సోషల్ ఎలిమెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ అంతేకాకుండా తనదైన స్టైల్లో మూవీ తీస్తారు డైరెక్టర్ శంకర్. మరి 2003 వచ్చింది అపరిచితుడు. మరి ఈ మూవీ డీటెయిల్స్ ఈరోజు యాక్చేత గానంలో తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు ఈ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్.

సినిమా ఎంతమందికి గుర్తుంది? అరే గుర్తుండడమా, రిపీటెడ్గా చూసాం అనుకుంటున్నారా? అండ్ దాంతోపాటు ఈ సినిమాలోని హీరో చేసే కొన్ని మ్యానరిజమ్స్ కూడా అప్పట్లో మనందరం ట్రై చేసేవారు. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక మాట ఉంటుంది, మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అని. ఈ వర్డ్ మోస్ట్లీ మనం ఈ సినిమాలోనే విన్నాం కదా. మరి ఈ ఫిలింలో ఒక పర్సన్లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ వస్తూ వెళ్తుంటారు, ఇది కాన్సెప్ట్ అని చెప్పి సుజాత రంగరాజన్ గారు కథను రెడీ చేశారంట. కాకపోతే దీనికి స్క్రీన్ ప్లే రాయడం చాలా టెన్షన్ పడ్డారంట, కొంచెం తేడా వచ్చిన ఆడియన్స్కి సినిమా అర్థం కాదు అని. అండ్ జనరల్గా శంకర్ గారు అంటే ఒక మూవీ అయిన తర్వాత ఇంకో మూవీ కోసం ఆలోచిస్తారంట, బట్ ఈ మూవీ కోసం మాత్రం బాయ్స్ షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి ఆలోచించారంట ఈ మూవీ ఎలా తీస్తే బాగుంటుంది అని. అండ్ బేసిక్గా ఈ కథ డైరెక్ట్గా విక్రమ్ దగ్గరికి రాలేదు, ముందుగా ఈ స్టోరీని రజనీకాంత్కి చెప్పారంట. సో ఆయన విని ఎందుకు అతనికి వర్కౌట్ కాదేమో అనుకుని రిజెక్ట్ చేశారంట. ఆ తర్వాత విక్రమ్ దగ్గరికి వచ్చింది ఈ స్టోరీ. ఈ స్టోరీ విన్న వెంటనే విక్రమ్ ఓకే చెప్పేశారంట. ఇంకా హీరోయిన్ పార్ట్కి వస్తే పెద్ద ట్విస్టే జరిగింది. బేసిక్గా హీరోయిన్గా ఐశ్వర్య రాయ్ అని అనుకున్నారు, కానీ అప్పటికి ఆమె బాలీవుడ్లో సూపర్ బిజీ ఉన్నారు, సో డేట్స్ అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్గా సిమ్రాన్ ఆప్షన్ పెట్టుకున్నారు, కానీ అప్పుడు ఆమె పెళ్లి కారణంగా డేట్స్ ఆవిడికి కూడా ఫిక్స్ అవ్వలే. ఇంకా ఫైనల్గా ఈ ఛాన్స్ మాత్రం సదాకి వచ్చింది, అండ్ తను ఏంటో ప్రూవ్ చేసుకుంది ఈ మూవీతో. మరి ఈ మూవీ నుంచి ఇంకో సూపర్ హిట్ ట్రాక్ మన కోసం వెయిట్ చేస్తుంది, రెవెల్ ఫెంట్లా అంటూ మీ టు ఎంజాయ్ చేయండి.

మ్యూజిక్ సూపర్గా ఉంటుంది కదా శంకర్ గారి మూవీస్లో. మరి జనరల్గా శంకర్ సినిమాలు అంటే చెప్పుకోవచ్చు మనం మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అని. కానీ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా ఏఆర్ రెహమాన్ శిష్యులు హరీష్ జయరాజ్ మ్యూజిక్ మ్యూజిక్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పర్టికులర్గా ఓసుకుమారి సాంగ్ అయితే ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. మరి ఈ సినిమాకి కెమెరామ్యాన్గా రవివర్మ పనిచేశారు. ఈయన ఆల్రెడీ వాయిస్ అనే సినిమాకి జెనీలా ఫోటోషూట్కి వర్క్ చేశారు. అక్కడ తన వర్క్ను చూసి ఇందులో తీసుకున్నారంట. అండ్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కోసం విక్రమ్ తన్ని తను చాలా చేంజ్ చేసుకున్నారంట. పైగా 3 క్యారెక్టర్కి సంబంధించి ఎలా ఉంటుంది, అసలు ఈ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏంటి అనేది తన వైఫ్, తను బేసికలీ సైకాలజిస్ట్ అంట, తన్ని అడిగి ప్రతీది తెలుసుకొని ఈ క్యారెక్టర్లో తను తను గ్రూమ్ చేసుకున్నారంట. మరి ఈ మూవీ నుంచి ఇంకో సూపర్ హిట్ ట్రాక్ నీకు నాకు నోకియా అంటూ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

ఈ సినిమాలోని తిరువాయంలో ఏటా త్యాగరాజ స్వామి మహోత్సవాలు జరుగుతాయి కదా, దానికి సంబంధించి ఒక సీన్ ఉంటుంది, అది కంప్లీట్గా సెట్ చేశారంట ఏవిఎం స్టూడియోస్లో. అండ్ ఈ సినిమాలో అదే కాకుండా చాలా సెట్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, అందులోని కొంతమంది మార్షల్ ఆర్ట్స్ వచ్చి పెద్ద ఫైటింగ్ జరుగుతుంది చూసారా, దానికంట 127 మందిని వియత్నం నుంచి స్పెషల్గా తెప్పించారంట. అండ్ చెన్నైలో జేబీ ఇండోర్ స్టేడియంలో దానికి సంబంధించిన సెట్ వేశారంట. అండ్ అందరికన్నా ఫైనల్గా జరుగుతుంది ఒక ఎపిసోడ్, అదేంటంటే అపరిచితుడు జనాలతో వచ్చి మాట్లాడతాడు కదా, అదైతే సినిమాకే హైలైట్ అబ్బా. ఇది దీనికి సంబంధించిన ఈ పబ్లిక్తో మాట్లాడే సెట్ అంట హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో తీశారంట. ఇంకా ఈ పాట ఉంటుంది కదా, ఓ సుకుమారి పాట, ఈ పాట నెదర్లాండ్స్లో ఫ్లవర్ షోలో తీశారంట. ఆ ఫ్లవర్స్ చూసినప్పుడు అలా భలే ఉన్నారు ఆ ప్లాస్టిక్ పువ్వుల్లో, ఇది కూడా సెట్ వేశారా శంకర్ అనిపించేలా ఉంది, బట్ అవి రియల్ ఫ్లవర్స్. అండ్ మరి ఈ సినిమా 26 కోట్ల 35 లక్షలతో ఆ రోజుల్లోనే తీశారు, బట్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఈ సినిమా గురించి ఇవి ఈనాటి విశేషాలు. మరి ఇదే సినిమా నుంచి ఇంకో సూపర్ హిట్ ట్రాక్ మన కోసం వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీ దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
4: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, మాలకించు, ఆనందించు, అందరికి పంచు. మనం ఉన్నాం మధుమంజరి అంటూ. మరి మధుమంజరిలో ఏక్ నిరంజన్ చిత్రం నుండి ఈ పాట.

కొన్ని సినిమాలు మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం మన పాస్ట్లోకి వెళ్ళి థింక్ చేసేలా చేస్తాయి. అలాంటి సినిమాల్లోనే ఒకటి జాను. 2020లో వచ్చింది ఈ ఫిలిం. ఈ ఫిలిం బేసిక్గా సి ప్రేమ్ కుమార్ తను తమిళ్లో తీశారు, తర్వాత దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. అక్కడ సూపర్ సక్సెస్ అయింది, ఇక్కడ కూడా అంతే హిట్ అయింది. మరి ఈ సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది, మరి ఆ సాంగ్ మీ అందరి కోసం ప్రదీప్ కుమార్ వాయిస్లో.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి, నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
2: Water should be used precisely where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
1: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమావేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 అక్టోబర్ పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన

కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమాపేశానికి రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశాల సందర్బంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమాపేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా అగ్రస్థానానికి చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి

0: వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: సంధ్యారాగం వృద్ధాప్యంలో మతిమరుపు నివారణ చికిత్స అనే అంశంపై డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బేత సూర్యప్రకాశ్ రావు.
1: డాక్టర్ కె సురేష్ కుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ వయసు మీరిన వారు వృద్ధులు అని మనం చెప్పుకుందాం, ఆ వయసు వచ్చేసరికి మతిమరుపు రావడం అనేది మనం సహజంగా గమనిస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేస్తారు, 10 సార్లు చూస్తారు, మళ్ళీ మెట్లు దిగుతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ తాళం వేశారు అది ఇంకోసారి చూసుకుంటారు. అలాగే సర్దుకున్న సంచిని 100 సార్లు సర్దుతారు. అలా మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఒరే స్కూటర్ తాళాలు తీసుకున్నావా, పుస్తకం తీసుకున్నావా, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, సంచి సర్దినా సరే మళ్ళీ సర్దుతూ ఉంటారు, ఏంటి ముసలాడితో చేస్తున్నారు నాయన అనుభవం అనుకుంటూ ఉంటారు. ఎందుకంటారు ఈ మతిమరుపు ఎందుకు వస్తుంది? మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు భార్య అనుకోండి ఆయనకు చెబుతూ ఉంటుంది, పలానా వస్తువు తీసుకురండి, లేకపోతే వంకాయలు తీసుకురండి, టెంకాయలు తీసుకురండి, అలాగే అని చెప్తారు. బయటకు వెళ్ళిపోతారు, ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చేసరికి అంటుంది ఆవిడ. ఈ మతిమరుపు సహజంగా ఎందుకు వస్తుంది అంటారు ఒక వయసు మీరిన తర్వాత?
2: దీనికి మనం మామూలు లేమన్ లాంగ్వేజ్లో చెప్పగలిగితే, ఒక ట్యాంక్ ఉందనుకోండి సార్, ఒక ట్యాంక్లో కంప్లీట్గా వాటర్ ఫిల్ అయ్యి ఉంది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పటికీ, అంటే లైక్ ఆ ట్యాంక్ నుంచి వాటర్ అలా లీక్ అవుతూ ఉంటూ ఉంటుంది. అలాగే బ్రెయిన్లో కూడా ఫస్ట్ బ్రెయిన్ సెల్స్ ఇనీషియల్గా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవర్ ఏజ్ పీరియడ్లో బ్రెయిన్ సైజ్ సెల్స్ అండ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇంతకుముందు ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు అప్పుడు మన మెంటల్ యాక్టివిటీ వేరు. ట్యాంక్లో వాటర్ తగ్గినాక మిగిలిన రిజర్వ్ ఏదైతే ఉందో, కొంతవరకు రిజర్వ్ ఒక 60% వాటర్ పోయినా 40% వాటర్ రిజర్వ్తో మనం మెయింటైన్ చేయగలం. సేమ్ బ్రెయిన్లో కూడా అంతే, ఈవెన్ దో 50% ఆఫ్ ద సెల్ లాస్ ఉన్నా కూడా మిగిలిన 50% బ్రెయిన్ సెల్స్ ఆ ముందు వాటి యాక్టివిటీని అన్నింటినీ చేయగలుగుతాయి. వన్స్ ఆ సెల్ ఇంకా తగ్గిపోయినప్పుడు నెంబరు, ఈవెన్ దో ఈ రిజర్వ్ కానీ సరిగా మనకి పనిచేయలేనప్పుడు ఈ మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మతిమరుపు అనేది ఏజ్ రీచ్గా వచ్చేది, అది ఇన్వెటబుల్, అది సహజం, తప్పదు, సహజం. కాకపోతే దాన్ని ప్రతిదాన్ని మతిమరుపు అనుకోకూడదు మనం. మినిమల్ కాగ్నేటివ్ ఇంపేర్మెంట్ అని ఒకటి ఉంటుంది. దాని ఏమిటంటే ఆ టైంలో మన అటెన్షన్ లేకపోతే దాని మీద పెద్దగా శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆ విషయాన్ని ఆ టైంకి మర్చిపోవచ్చు. బట్ కొంచెం మన దాని మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టినప్పుడు లేకపోతే దాని గురించి ఆలోచించినప్పుడు వెంటనే మనకి అవి గుర్తుకొస్తాయి, స్ఫురణకు వస్తాయి. సో దీన్ని మనం మతిమరుపు కింద మనం పరిగణించకూడదు. ఒక ఏజ్ అంటే మీరు చెప్పినట్టు 60 ఇయర్స్ వచ్చినప్పటికీ మతిమరుపు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్లో రిజర్వ్ అలా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి 65 వచ్చినప్పటికీ కొంచెం ఎక్కువ అవుతుంది, 85 వచ్చేప్పటికీ చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఈ నెంబర్స్ లో చెప్తే 85 తర్వాత ప్రతి ముగ్గురులో ఒకరికి మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది, అదే 60లో అయితే 100లో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి డెకేడ్ పెరిగే కొద్దీ రిస్క్ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో బ్రెయిన్ సైజ్ అలా ఏజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్ సైజ్ తగ్గిపోవడం, ఉన్న బ్రెయిన్ సెల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఈ మతిమరుపు అనేది మనకు వస్తూ ఉంటుంది.
1: ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందండి?
2: వంశపారంపర్యంగా కూడా మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో ఈ జెనెటిక్ గా మెయిన్లీ అల్జీమర్స్ డిసీజ్, ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, ఈ టైప్స్ ఉంటాయి రెండు. వీటిని డీజెనరేటివ్ అంటారు. డీజెనరేటివ్ అంటే సెల్ అలా డీజెనరేట్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది అనేది మనకు తెలియదు. బట్ బ్రెయిన్ సైజు అలా వయసు రీత్యా డీజెనరేట్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. మెయిన్లీ ఈ జెనెటిక్ మీడియేటెడ్ ఎపిలెప్సీస్, జెనెటిక్ మీడియేటెడ్

0: డిమెన్షియాస్ అంటారు వీటిని,
1: వీళ్ళు
0: ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి అందరికీ వచ్చే అవకాశం ఉండదు. కొంతమందిలో ఆటోజోమల్ ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అని ఉంటుంది, డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు పెద్ద అయ్యాక డిమెన్షియా రావచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా అల్జీమర్స్ డిమెన్షియా ఉన్నప్పుడు జీన్స్ మ్యూటేషన్స్ AB42 మ్యూటేషన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా FTD అని అంటారు, ఫ్రంటో టెంపరల్ డిమెన్షియా, వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ వచ్చే అవకాశం అనేది అందరికీ రావాలనో లేకపోతే ఆటోజోమల్ వేసే నలుగురిలో ఒకరికి రావాలని ఎలా లేదు, బట్ చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యూచర్లో కూడా మనం ఎవరికైతే వస్తుంది అని ముందుగానే మనం గ్రహించే టెస్టులు కొన్ని పైప్లైన్లో ఉన్నాయి, అవి మనకి వస్తున్నాయి. వాటిని బయోమార్కర్స్ అంటారు. అంటే బయోమార్కర్స్ అంటే ఫ్యామిలీలో పెరు సపోజ్ ఇంట్లో ఎవరికైనా ఎర్లీగా ఒక 60 ఇయర్స్కే ఫాదర్కి వచ్చేసింది అనుకోండి డిమెన్షియా, వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు ఇప్పుడు 35-40లో ఉన్నారు, వీళ్ళకి ఫ్యూచర్లో వస్తుందా రాదా అని మనం తెలుసుకోగలిగే టెస్టులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని FDG పెట్ అంటాం. వాటిలో పిట్స్బర్గ్ ప్రోటీన్ బ్రెయిన్ స్కాన్ చేసి పెట్ స్కాన్ అంటాం. వీళ్ళు ఈ పర్టికులర్ వాళ్ళలో ప్లాక్స్ ఏమైనా బ్రెయిన్లో ఎక్స్ట్రాగా ప్లాక్ అంటామండి. ఇవి అల్జీమర్స్ డిసీజ్లో ఏమవుతుందంటే ప్లాక్స్ అనేవి బ్రెయిన్లో వెళ్ళి పుడిగిపోతుంది, బ్రెయిన్ సెల్స్ని వెళ్ళి బ్లాక్ చేస్తాయి ప్లాక్స్. ఈ ఎవరికైతే ఎక్కువ ఈ ప్లాక్ కంటెంట్ ప్లాక్స్ ఎక్కువగా ఉంటాయి అనేది మనం ఇమేజింగ్ మనం స్కాన్ తీసి తెలుసుకోవచ్చు. ఈ ప్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ ప్లాక్ మనం ఇచ్చే మందులతో తగ్గుతుందా లేదా అని లంబార్ పంక్చర్ అంటాం, కొంచెం స్పైన్ ఫ్లూయిడ్ తీసి ఆ Beta-2 lipoprotein ఎంత ఉంది అవి చూసి వాటికి యాంటీ ప్లాక్ ఏజెంట్ అంటే ప్లాక్ బస్టర్ అంటాం, ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ ప్లాక్స్ ఏమైనా తగ్గించగలమా, ఫ్యూచర్లో వీళ్ళకి రాకుండా చేయగలమా, లేకపోతే ఎర్లీగా వచ్చింది ఈయనకి ఫ్యూచర్లో ఆపగలమా, ఇప్పుడు రీసెర్చ్ అంతా వాటి మీద నడుస్తుంది. సో మేబీ నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్లో ఇంట్లో ఎవరికైనా డిమెన్షియా వచ్చినా కూడా వాళ్ళ నెక్స్ట్ తరంకి రాకుండా మనం బ్లాక్ చేయడం, లేకపోతే వచ్చినా కూడా ఎర్లీగానే ప్రివెంట్ చేయగలం, ఒక స్టేజ్కి రావచ్చు. బట్ వీటన్నిటికన్నా ముందు 30% డిమెన్షియాస్ని మనం మన ఫిజికల్ యాక్టివిటీస్ ఫుడ్ హ్యాబిట్స్తోనే మనం కంట్రోల్ చేయగలం.
2: ఇది లింగ భేదం ఏమైనా ఉందండి?
0: ఇది డిపెండ్స్, ఒక్కొక్కరికి ఈ ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియాస్ ఎక్కువగా పురుషుల్లో వస్తూ ఉంటుంది. అల్జీమర్స్ డిమెన్షియా ఏజింగ్ ప్రాసెస్, దాంట్లో మేల్స్ ఫిమేల్స్ అని లేదు. లాంగ్ లివిటీ ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళకి, సపోజ్ 80 తర్వాత ఎక్కువ లేడీస్ ఉన్నారు అనుకోండి, మనం అది 80 తర్వాత పీపుల్ తీసుకున్నప్పుడు లేడీస్లో ఉంటే లేడీస్లో కామన్ అనుకుంటాం, బట్ దట్ బయాస్డ్ ఎందుకంటే 80 తర్వాత ఎంతమంది పురుషులు ఉన్నారు ఎంతమంది స్త్రీలు ఉన్నారు, 80 తర్వాత లేడీస్ ఎక్కువగా ఉన్నారు అనుకోండి వాళ్ళు ఎక్కువగా చూడొచ్చు. బట్ వీళ్ళు మెయిన్లీ ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియాస్, కొంచెం లింగభేదం ఉన్న డిమెన్షియాస్ కూడా ఉంటాయి, బట్ మెయిన్లీ డిమెన్షియా ఇస్ ఏ డిసీజ్ ఆఫ్ ఏజింగ్. ఏజింగ్ ఏజ్ పెరిగే కొద్దీ డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువగా జరుగుతుంది.
2: మీ దగ్గరికి వచ్చే పేషెంట్లలో ఎక్కువ శాతం ఎలాంటి వాళ్ళు, ఎలాంటి కేసులు మీ దగ్గరికి వస్తుంది?
0: ఇది మన ఇండియాలో ఇప్పుడు మనం చెప్తున్నంత వెస్టర్న్ ఈ అల్జీమర్స్ డిసీజ్ ఇవన్నీ వెస్టర్న్ పాపులేషన్ లో చాలా కామన్. మన ఇండియన్స్ లో ఎక్కువగా మతిమరుపు వచ్చేవి ఈ వాస్కులర్ డిమెన్షియా అంటారు. వాస్కులర్ అంటే బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గిపోవడం వలన వచ్చే డిమెన్షియా, లేదా బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడం వలన రక్తనాళాలు పగిలిపోవడం వలన వచ్చేది. సో ఇండియన్స్లో మనకి ఎక్కువగా హార్ట్ డిసీజెస్ ఎక్కువగా ఉండడం వలన రక్తనాళాలు కూడా ప్రాబ్లం ఉండి వాస్కులర్ డిమెన్షియాస్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వాస్కులర్ డిమెన్షియాతో ప్లస్ పాయింట్ ఏమిటంటే వీటిని ఎర్లీగా గుర్తించడం వలన వీటిని డీజనరేటివ్లా కాదు, వాస్కులర్ వెజల్ని వన్స్ ఒకసారి అని మనం అది ఎర్లీగా గుర్తించగలిగి సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే 70-80% ఆఫ్ ద డిమెన్షియాని మనం రివర్స్ బ్యాక్ చేయొచ్చు. సో డీజనరేటివ్లో అలా అవ్వదు, డీజనరేటివ్లో సెల్ కౌంట్ తగ్గిపోతుంది, దానికి మనం ఇంకేం చేయలేం. దీంట్లో ఏమిటంటే మన సెల్స్ అట్ రిస్క్ మనం ముందే గ్రహించామనుకోండి, వెజల్స్ బ్లాక్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అవి ఏమైనా మనకి ఆపినప్పుడు బ్రెయిన్లో ఈజీగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువలన ఏమిటంటే ఫిజికల్ యాక్టివిటీ, బ్రెయిన్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ ఈ మూడు మనం సరిగ్గా చేసుకోగలిగితే వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోగలిగితే మనకి డిమెన్షియా చాలా వరకు తగ్గుతుంది. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇండియన్ పాపులేషన్, ఏజ్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఇప్పుడు పెరుగుతూ వస్తూ ఉంది. ఇంతకుముందు మన సగటు ఎంత మహా అయితే 55-60 ఈ ఏజ్లో ఉండేది, ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్లో మనం ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మేబీ 75 క్రాస్ అవ్వచ్చు, 75 క్రాస్ అయినప్పుడు ప్రతి 100లో 10 మందికి డిమెన్షియా వస్తుంది అంటే అది సొసైటీకి బర్డెన్. ఎందుకంటే మన అంత ఎకనామికల్లీ మనం కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే అంత అంత ఏమంటారు అంత ఫైనాన్షియల్లీ అంత ఇది కాదు, పటిష్టం కాదు. దానివల్ల ఏమవుతుంది, అది ఫ్యామిలీ మెంబర్స్కి ఈయన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వలేడు, ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇప్పించుకోగలగలేదు, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ కాస్ట్ కూడా పెరిగి ఫ్యామిలీ మీద బర్డెన్ పడిపోతుంది. సో దీనివల్ల ఇంకా నెక్స్ట్ కేర్ గివర్ని వీళ్ళు ఎవరిని పెట్టుకోలేదు. సో దీనికి మనం ముందు రెడీ అవ్వాలి, నెక్స్ట్ 10 ఇయర్స్కి మనం ఏం చేయగలగాలి అనేది ఆలోచించగలగాలి. సో మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎందుకంత చాలా మంచి క్వశ్చన్ అడిగారు, మనకు వచ్చే డిమెన్షియా అల్జిమర్స్ డిమెన్షియాలు కాకుండా ఈ వాస్క్యులర్ డిమెన్షియాస్ కామన్. ఈ వాస్క్యులర్ డిమెన్షియాస్ ఇన్ఫెక్షన్స్, న్యూరో ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ లో చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చిన్న డిమెన్షియాస్ లా రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్ వాటిని ఎర్లీగా గ్రహించడం వల్ల కానీ ఈ వాస్క్యులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్లీ హార్ట్ ప్రాబ్లమ్, బ్రెయిన్ లో బ్లడ్ వెజల్

0: ప్రాబ్లం, వీటిని ఎర్లీగా గుర్తించడం వల్ల డిమెన్షియా అనేది రాకుండా మనం ముందే ప్రివెంట్ చేయగలం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ కూడా పెరుగుతుంది. మన సబ్ పాపులేషన్ ఇది మనం ఈ నెక్స్ట్ 10 ఇయర్స్ అనేది ఈ పాపులేషన్ ఎలాగో అల్జీమర్స్ మనం ఎలాగో ప్రివెంట్ చేయలేదు. అది ఏజ్ పెరిగే కొద్ది అట్లీస్ట్ ట్రీటబుల్ డిమెన్షియాస్ ని మనం ఎర్లీగా గుర్తించగలగాలి, జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి దాని గురించి.
1: అయితే కొంతమంది అనుభవ రీత్యా గాని వయసు రీత్యా గాని జ్ఞాన సముపార్జన చాలా ఎక్కువగా ఉంటుంది, అయితే వాళ్లతో మనం విషయాలను చర్చించేటప్పుడు ఏం చేస్తుంటారంటే ఒక విషయం మాట్లాడుతూ మాట్లాడుతూ వేరే ఒక విషయంలోకి వెళ్ళిపోతారు. ఇది తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే అన్ని విషయాలు మర్చిపోయానంటారు, డబ్బులు విషయం వచ్చేసరికి మాత్రం ఏమాత్రం మర్చిపోరండి. అది నేను గమనించాను. ఈ రెండు విషయాల గురించి మీరు చెప్పాలి.
0: రెండోది విషయం మతిమరుపు కాదు, అది కావాలనే వాళ్ళు మిగిలినన్నీ మర్చిపోతున్నారు. దట్ ఇస్ మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ కూడా కాదు అది. అంటే నేను మర్చిపోయాను అంటాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఏం లేదండి ఆయన ఏం మర్చిపోలేదు అంటాడు.
1: లెక్కలు మాత్రం పక్కాగా ఉంటాయండి,
0: మిగిలి కూడా పక్కాగా ఉంటాయి, వాటిని బయట పెట్టరు అంతే. సో మిగిలిన ఈ డిమెన్షియా మీరు చెప్పింది అటెన్షన్,
1: ఒక విషయం
0: ఒక అటెన్షన్ స్పాన్, ఎగ్జిక్యూషన్. ఈ రెండు అటెన్షన్ స్పాన్ అండ్ ఎగ్జిక్యూషన్, ఇప్పుడు మనం ఏదైనా మనం మాట్లాడినప్పుడు దానిలో ఎంత మనం అటెన్షన్ ఉంచాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనకి ఫ్రంట్ బ్రెయిన్ లో ఫ్రాంటల్ లోబ్ లో మనకి నిక్షిప్తమై ఉంటుంది. ఆ ఫ్రాంటల్ లోబ్ వెనక మెదడుకి సప్లై చేస్తూ ఉంటుంది. ఈ కనెక్షన్స్ ఏమైనా పోయినప్పుడు అంటే ఫ్రాంటల్ బ్రెయిన్ నుంచి అరే సబ్ కార్టెక్స్ లోనో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మెయిన్లీ ఇది ఎక్కువగా ఈ టాపిక్ డైవర్షన్ లేకపోతే సడన్ గా మర్చిపోవడం ఎక్కువగా అనేది సబ్ కార్టికల్ డెమెన్షియా అంటారు. అంటే మనం మళ్ళీ హింట్ ఇవ్వగానే మళ్ళీ మనకి వెంటనే వచ్చేస్తాడు ఆయన దారిలోకి. సో ఆ సబ్ కార్టికల్ పైన ప్రాసెసింగ్ బాగానే అవుతుంది, కిందకు వచ్చే సిగ్నల్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది వీటిలో. ఈ సబ్ కార్టికల్ డిమెన్షియాస్ మన ఇండియన్ పాపులేషన్ లో ఎక్కువగా సబ్ కార్టికల్ మెయిన్ సేమ్ అదే వాస్కులర్ డిమెన్షియాస్. సో వాస్కులర్ ఏమైనా చిన్న ఆ సబ్ కార్టికల్ లో చిన్న చిన్న క్లాట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉన్నా కూడా జరుగుతూ ఉంటుంది.
1: కుటుంబ సభ్యుల యొక్క మద్దతు చాలా ఏ విధంగా ఉండాలి, సహకారం ఏ విధంగా ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులకి?
0: చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కుటుంబ సభ్యులు రెండు రకాలండి. ఈ డిమెన్షియా మెయిన్లీ డిమెన్షియా ఇస్ నాట్ ఎ సింగిల్ పర్సన్ డిసీజ్ అండి, ఆయనకు ఒకరికి వచ్చిపోయేది కాదు, ఇట్స్ ఏ డిసీజ్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ. సో కుటుంబ సభ్యులు కూడా ఆయనకి ఎలా హెల్ప్ చేయాలి, ఈయన దీని నుంచి ఎలా బయటపడాలి, ఈ రెండు విషయాలు మనం చూడాలి. ఇక్కడ కుటుంబ సభ్యులు మాక్సిమం ఆయనకి మెమరీ లాస్ ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఫస్ట్ లో ఇనిషియల్ గా హెల్ప్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వన్స్ ఒకసారి ఈ మెమరీ లాస్ ఒక్కదానితో ఆగదండి ఇది డిమెన్షియా, వాళ్ళకి బిహేవియల్ సింప్టమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. బిహేవియల్ సింప్టమ్స్ అంటే మిమ్మల్ని మీరు నమ్మకపోవడం, ఇవి నా కొడుకే మీరు అయినా కూడా నేను నమ్మను, మీరు ఎవడో వేరేవాడు అంటాను, నేను నన్ను చంపడానికి నువ్వు వచ్చావు అంటాను, అక్కడ ఏదో పాము ఉంది అది వచ్చి నన్ను కరుస్తుంది అంటాను, అక్కడ ఏముండవు హాలిసినేషన్స్ డిల్యూజన్స్ ఇవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల అంటే మనం అర్థం చేసుకునే లక్షణం ఆ కేర్ గివర్కి ఉండాలి. ఇదేంటి ఇంత సేవ చేస్తున్నాను, ఇది నా కొడుకు కాదు అంటున్నాడు, ఇదేమిటి ఇలా అంటున్నాడు అని ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఆయన సేవ చేయలేడు, అట్ ద సేమ్ టైం ఇంకా కంప్లీట్ అవ్వదు, ఇంకా తర్వాత ఇంకా ఆయన పూర్తి చేయలేడు. సో ఆ ఒక దాంట్లో కేర్ గివర్ బర్డెన్ అంటారు ఇవన్నీ, ఒక్కొక్క టైంలో బర్న్ట్ అవుట్ వచ్చేస్తుంది ఎవరికన్నా, ఇంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం ఏం చేసినా మళ్ళీ ఈయన ఎలా అంటున్నాడు అని చెప్పి ఆ బర్న్ట్ అవుట్ వస్తుంది. అలాంటి టైంలో వాళ్ళకి మిగిలిన సోషల్ సపోర్ట్ అవసరం. అంటే ఆయన ఒక్కడే చేయలేడు, కొడుకు ఒక్కడే చేయలేడు, ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళు కోడలో లేకపోతే ఇంకెవరు కుటుంబ సభ్యులు మిగిలిన వాళ్ళందరూ హెల్ప్ చేయడు. అలా అని చెప్పి ఈయనకి ఏదో కుటుంబ సభ్యులు హెల్ప్ చేయలేని మనం ఒక 2 మంత్స్ మన ఇంట్లో ఉంచుకొని 2 మంత్స్ వేరే వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా అది ప్రాబ్లమే. ఏమవుతుందంటే ఈయన ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూమ్ ఎక్కడ బెడ్రూమ్ ఎక్కడ ఈయనకి అన్ని అలవాటు ఉంటాయి, కొత్త ప్లేస్కి వెళ్ళగానే మళ్ళీ కొత్త మొత్తం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ లో ఏమవుతుంది అంటే ఇంకా ఉన్న మెమరీ కూడా ఇదైపోతుంది అదైపోతుంది అని గాబరాలో ఉన్నది కూడా మర్చిపోతూ ఉంటాడు, దానివల్ల డిమెన్షియా ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అయిపోతుంది. సో ఆయనకి ఎప్పుడు తెలిసిన ప్లేసే ఉంచాలి, తెలిసిన వాళ్ళు అందరూ కలుస్తూ ఉండాలి, అందరూ సోషల్ ఇంటరాక్షన్ ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అంటే ఫిజికల్ అండ్ సోషల్ ఇంటరాక్షన్ బోత్ ఈ రెండు ఉన్నప్పుడు డిమెన్షియాని కొంచెం లేట్ చేయగలం. మనం ఏదో వంతుల వారీగా 2 నెలలు ఎక్కడ 2 నెలలు ఎక్కడ అన్నట్టుంటే అది డిమెన్షియా చాలా ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అవుతుంది, ఈయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా సరిగ్గా ఉండదు. సో కుటుంబ సభ్యులు నేను ఒప్పుకుంటాను, కుటుంబ సభ్యులకి కేర్ గివర్ బర్డెన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఎలా, ఎందుకనే సొసైటీస్ ఉన్నాయి ఇప్పుడు, అల్జీమర్స్ సొసైటీ అని ఉంది. సో దానివల్ల మిగిలిన వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా యుఎస్ లో వాటిల్లో అయితే అల్జీమర్స్ సొసైటీ లైక్ అల్జీమర్స్ నర్స్, డిమెన్షియా నర్స్, డిమెన్షియా మేనేజర్స్, లైక్ వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి ఏం చేయాలి, బట్ ఇవన్నీ ఫైనాన్షియల్ గా కూడుకున్న విషయాలు. సో మనం సోషల్ గా ఏం చేయగలం, మనది అసలు యాక్చువల్ గా ఫస్ట్ నుంచి మనది అసలు మన కల్చర్ లోనే మన అందరూ కలిసి ఉండేది. మనం ఇప్పుడు ఇది మనం ఇలా చేసుకున్నది ఉమ్మడిగా ఉండేవారు. సో అప్పుడు సపోర్ట్ ఎవరు ఒకరి నుంచి ఏదో రకంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది, అంతా అసలు మనకు ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయో దానివల్ల కేర్ గివర్ కి ప్రాబ్లమే, డిమెన్షియా పేషెంట్ కి ప్రాబ్లమే.
1: కొంతమంది పెద్దవాళ్ళు సపర్యలను స్వీకరించరండి, అట్ నువ్వు నాకేదో చేస్తున్నావు, నేను నా అంతటి నేను చేసుకోగలిగే కెపాసిటీలో ఉన్నాను అన్న భ్రమలో ఉంటారు. అప్పుడు ఎలా?
0: అది రెండు, ఒకటి ఆయన మీరు చేస్తారు మీరు చేయగలరు అని చెప్తూ ఆయనకి చిన్నపిల్లాడికి ఎలాగైతే చెప్తామో అలాగే ఆయన

0: ఒప్పించి పక్కన మనం సూపర్విషన్ అంతే, జస్ట్ అలా చేస్తూ ఉండాలి. కానీ ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇనీషియల్గా మతిమరుపు మోటార్ యాక్టివిటీ బాగానే ఉంటుంది, ఓన్లీ మన హయ్యర్ మెంటల్ ఫంక్షన్, మనం ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఈ విషయాల్లోనే ప్రాబ్లం ఉంటుంది. లేటర్ నా తర్వాత మధ్య మధ్యకి ఎఫెక్ట్ అయినప్పుడు నడవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది, పడిపోతారు. పడిపోయిన తర్వాత వన్స్ ఓల్డ్ ఏజ్లో పడిపోయినాక మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఏమైనా బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ డయాబెటీస్, కార్డియాక్ ప్రాబ్లము, ఈ డిమెన్షియా, వీటి వలన చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ ఫాల్స్ రాకముందైనా ముందుగానే మనం గ్రహిస్తూ ఉండాలి, అంటే ఎప్పుడు విజిలెంట్గా ఆయన ఏం చేస్తున్నారు, ఏమిటి, వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నారు, అలా అని చెప్పి మరి పూర్తిగా మన సహకారం, అంటే ప్రతిది చిన్నపిల్లని పట్టుకొని వెళ్ళినట్టు కాకుండా, అలానే వదిలేసినట్టు కాకుండా ప్రతిదీ గమనిస్తూ ఉంటే మనకు అవుతుంది. బట్ అది చెప్పడం ఈజీయే, చేయడం కొంచెం కష్టం అది. కానీ ఈ టైప్ ఆఫ్ విజిలెంట్ మాత్రం అయితే ఉండాల్సి వస్తుంది.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి డాక్టర్ కె సురేష్ కుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: ఈనాటి సంధ్యారాగం కార్యక్రమంలో మీరు ఇంతవరకు వృద్ధాప్యంలో మతిమరుపు నివారణ చికిత్స అనే అంశంపై డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశ్ రావు.

చిరంజీవి సౌందర్య ఇలా కాంబినేషన్లో వచ్చిన ఫిల్మ్ అంటే ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అలాంటి వాటిల్లోనే వచ్చింది 2000లో అన్నయ్య ఫిలిం. మరి ఈ సినిమాలో హిమసీమల్లో అంటూ హరిహరన్ హరిణి వాయిస్లో ఈ పాట.

0: కళ్ళు కళ్ళు
1: కే విశ్వనాథ్ ఈ డైరెక్టర్ పేరు చెప్తే చాలు, ఎన్నో క్లాసికల్ టచ్ ఉన్న మ్యూజిక్ కావచ్చు, డాన్స్ సంబంధించిన సినిమాలు కావచ్చు, చాలా గుర్తొస్తాయి. మరి అందులో ఒకటి 1988లో వచ్చిన స్వర్ణకమలం. మరి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం.

ఫెమిలియర్ రోడ్స్ పై డ్రైవింగ్స్ కి పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చు, కానీ అంతగా అలవాట్లేని ప్రదేశాల్లో డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు పర్టికులర్గా రాత్రి వేళల్లో స్లోగా వెళ్లడం చాలా అవసరం. ఇలాంటి రోడ్లపై వెళ్లేటప్పుడు వే క్లియర్గా ఐడియా లేనప్పుడు 20 కిలోమీటర్స్ వేగానికి మించి ప్రయాణించకండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిటైర్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రాష్టంలోని నగరపాలక పురపాలక సంస్థల పరిధిలో 11,359 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 123 మున్సిపాలిటీల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్దికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ,
1: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఒక హిస్టారికల్ డే, ఒకేసారి 50,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు పెట్టిన ఏకైక సందర్భం. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ డే మనందరికీ. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం చరిత్రలో, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్దికి ఈ పెట్టుబడి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన 2వ రోజు కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా నాగులపల్లిలో మంచినీటి సరఫరా పథకం ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో 1,500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురికాకుండా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: పిఠాపురంలో అడుగుపెట్టగానే కనిపించే డంప్ యార్డుకి శాశ్వత పరిష్కారం మేము చూపించాం. 6 కోట్లతోటి 11 గ్రామీణ చెరువుల్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. అలాగే చాలా కష్ట సాధ్యమైనది ఉప్పాడ తీర ప్రాంత ప్రజల్లో ఎన్నాళ్లుగో వేధిస్తున్న సముద్రపు కోత సమస్య, దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే దానికి దాదాపు 323 కోట్లు పైగా రక్షణ కూడా ఖర్చుతోటి రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు.
0: ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడుతున్నప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20% పెరిగిందని, విద్యుత్ అవసరాలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జెన్కో ద్వారా 5,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన సమయంలో బయట నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే గంటల వ్యవధిలోనే పునరుద్దరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.

0: ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో వినియోగదారుల ప్రాధాన్యతలు క్రమంగా విదేశీ వస్తువులు, పెద్ద బ్రాండ్ ఉత్పత్తుల వైపు మళ్లడంతో కుటీర పరిశ్రమ, చేతి వృత్తుల వారికి మార్కెట్లో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ద్వారా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో చేతి వృత్తుల వారికి స్థానికంగా గిరాకీ పెరిగే అవకాశం ఏర్పడింది. వోకల్ ఫర్ లోకల్ ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా చేతి వృత్తులు, చేనేత రంగం, విశ్వకర్మ సంప్రదాయాలకు గౌరవం, మద్దతు, అవకాశాలు కల్పించడంపైన దృష్టి సారించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ఉత్పత్తి, ఉపాధి, స్వావలంబనకు మద్దతు తెలపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: హమే వోకల్ ఫర్ లోకల్ మంత్రకు అప్నానా హోగా, హమ్ సంకల్పలే కి హమ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కో హీ బడావా దేంగే. హమారే ఘర్ మే జో కుచ్ భీ నయా సామాన్ ఆయేగా, మే నయే సామాన్ కి బాత్ కర్ రహా హూం, హమారే ఘర్ మే జో భీ నయా సామాన్ ఆయేగా వో స్వదేశీ హీ హోగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంకలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
2: సుమారుగా 5800 మంది కానిస్టేబుల్స్ ఈ రోజు బయటకు వస్తున్నారు. వాళ్ళలో సుమారుగా 1000 మంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ 9 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని కూడా చాలా మంది చాలా కఠినంగా ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ అది ఉండాలి. అక్కడికి అన్నిటికీ మించి డిసిప్లిన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఈ రెండింటికి మించి మానవత్వం కూడా, హ్యుమానిటీ కూడా ఉండాలి ఒక పోలీసు.
0: ఉత్తరాంధ్రలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దతతో సిద్దంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర స్థితిలో ప్రజలకు సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్దంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అత్యవసర సేవల కోసం శ్రీకాకుళం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0894224557, విజయనగరం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0892223269 సంప్రదించాలని మంత్రి సూచించారు. పోషన్ మాసోత్సవ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన 2 రోజుల పోషన్ మాసోత్సవ చిత్ర ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు దగ్గుపట్టి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై ప్రచురించిన సేవా సంకల్ప అభియాన్ ప్రచురణను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో బాలింత మహిళల, శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీ డైరెక్టర్ జి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో పారదర్శక లావాదేవీల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు

కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి మంగళపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: मिंटन में लक्ष्य सेन ने क्या कमाल की परफॉर्मेंस दिखाई अगेंस्ट अ वर्ल्ड चैंपियन सिल्वर मेडलिस्ट कोडाई नारोका के खिलाफ। लक्ष्य सेन ने अपना मैच, पहला गेम हारा लक्ष्य सेन ने 11-21 से, दूसरा गेम जीता 21-5, मगर तीसरे गेम में ही वॉज डाउन 14-19, फिर भी कम बैक करके उन्होंने वो गेम जीती 21-19, वर्ल्ड चैंपियन सिल्वर मेडलिस्ट को हराया, इंडिया को वो 1-0 की लीड दी। एंड अनदर गुड थिंग इज सात्विक चिराग, हमारे फेवरेट डबल्स पेयर, अभी एक्शन में है। वो पहली गेम जीत चुके हैं अपने जापान के ओपोनेंट्स के अगेंस्ट। एंड साक्षी, कैन गिव अस डिटेल्स अबाउट दैट?
1: यस इंडीड, पहला गेम तो वो अपना जीत चुके हैं। हम बात करें सात्विक रंकी रेड्डी और चिराग शेट्टी की अगेंस्ट द ओपोनेंट्स होकी और कोबायाशी। लेकिन सेकंड गेम के अंदर भी इस समय बहुत तगड़ी फाइट दोस्तों चल रही है। जापान हैज ओनली अ 2-point लीड राइट नाउ ओवर द इंडियन ओपोनेंट्स, बिकॉज इनफैक्ट वो 2-point की लीड भी अब एकदम खत्म ही हो चुकी है, बिकॉज भारत के पास इस समय 18 पॉइंट्स है सेकंड गेम में और जापान के पास है 17। यानी गेम को मैच पॉइंट पर लाने के लिए इंडिया को 2 और अंक, इनफैक्ट कहना चाहिए जीतने के लिए 2 और अंक कमाने लगातार। अगर ऐसा होता है तो वेल, इंडिया शुड बी एबल टू गेट दिस इंटायर मैच इन देयर फेवर। बट राइट नाउ कीपिंग ऑल दोस होप्स एंड फेथ्स अप, इट्स टाइम फॉर अ मोमेंट फॉर अस टू जस्ट सिट बैक एंड एंजॉय द विक्ट्री दैट हैज कम द वे एंड थ्रू द इंडियन वुमेन्स क्रिकेट टीम। अ वेरी बिग milestone achieved over here by the Indian girls. Kudos to India. जय हिंद हमारे हर देशवासी को। और इसके साथ ही हम कहेंगे कि यहां से ये जो खुशियों की हम जो आपको खबर और अपडेट लेके आ रहे हैं, सिलसिला शुरू हो जाए और बरकरार रहे। फिलहाल के लिए हमें दीजिए इजाजत, गुड बाय।
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories. Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period, 10th August to September 30th, 2026. So, what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Personal loan offer?
4: Mallina, dinni block chestuna.
3: Free trip to Dubai?
4: Dinni kuda block chestuna. ఇంకా ఎన్ని నెంబర్స్ బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
6: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మహిళావాణి, మహిళల ప్రత్యేక కార్యక్రమం.

0: ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ ఆరోగ్యం అనే అంశంపై శ్రీమతి డివి మానస గారి వ్యాఖ్యానం వింటారు.
1: మహిళామణికి స్వాగతం అండి. జలజల పారే జలపాతాల హోరు అంటూ కోయిల గానం, చల్లగా వీచే పవనాల తాకిడి, నెమలికి నేర్పిన నడకయిది అనేలా నెమలి నాట్యాలు, అంబరానికి అందాన్ని అద్దే ఇంద్రధనుస్సు, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే రవికిరణాలు, మేనకు చల్లదనాన్ని అందించే చందమామ, మనల్ని అమ్మలా హత్తుకునే పుడమి తల్లి, ఇంతమంది మధ్య కూర్చుని కళ్ళు మూసుకుని వీటి సవ్వడులను వింటూ

ఆనందిస్తే ఆ అనుభూతే వేరు కదూ. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. కానీ అలాంటి అవకాశం మనకి, మన తర్వాతి తరాలకి ఉన్నదంటారా? సంశయమే. గాలి, నీరు, నేల, చెట్లు, అడవులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, మనుషులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవుల కలబోతే కదా పర్యావరణం. నిజానికి ప్రకృతికి మన అవసరం లేదండి, కానీ మనకు ప్రకృతి లేకుంటే జీవితమే లేదు. మనకు స్వచ్ఛమైన గాలి కావాలి, పరిశుభ్రమైన నీరు కావాలి, కలుషితం కాని ఆహారమూ కావాలి, చుట్టూ పరిశుభ్రమైన పరిసరాలు కావాలి కదూ. ఎందుకు ఇవేమైనా కలుషితమైతే మన ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించగలడు, నీరు లేకుండా కొంతకాలం మాత్రమే జీవించగలడు, కాని గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించడం కష్టం. అంత ముఖ్యమైన గాలినే మనం కాలుష్యం చేసేస్తున్నాంగా. వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, చెత్తను కాల్చడం, నిర్మాణ పనుల నుంచి వచ్చే దుమ్ము, ఇవన్నీ కూడా గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి అని మనం చిన్నప్పటినుంచి చదువుకున్నాం, మన పిల్లలకి కూడా చెప్తూ వస్తున్నాం. కలుషితమైన గాలి ముఖ్యంగా మన శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారు కదూ. అందుకే ఇవన్నీ విన్నాం, పిల్లలకి చెప్పాం, కానీ అవే మన చేతలలో, మన పిల్లల చేతలలో కూడా ఉండేలా చూసుకుంటే ఇంకా బావుంటుంది కదా. చెత్తను కాల్చకూడదు, అవసరం లేని వాహన వినియోగాన్ని తగ్గించాలి, ప్రజా రవాణాను ఉపయోగించాలి, చెట్లు పెంచాలి, ఇవన్నీ చేస్తే వీలైనంత వరకు గాలి కలుషితం అవ్వకుండా చూడొచ్చు అని పిల్లలకి చెప్తూ వాళ్ల చేత చేయిస్తే ఇంకా బావుంటుంది కదూ. మీరు చెప్పండి, నీరు లేకపోతే జీవం ఉంటుందా? ఉండదు కదూ. కానీ మన అవసరాల కోసం నదులు, చెరువులు, సముద్రాలు ఇలాంటి ఎన్నో నీటి వనరుల్ని మనం కలుషితం చేస్తున్నాం. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు గాని, పరిశ్రమల వ్యర్థాలు గాని, ప్లాస్టిక్, ఇతర చెత్తను మనం నీటిలో కలిపేస్తూనే వస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? నీరు అనేది కలుషితమవుతుంది. కలుషితమైన నీటిని మళ్లీ ఉపయోగించడం వల్ల విరోచనాలు, వాంతులు ఇలాంటి ఎన్నో అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. అంతేకాదు, నీరు కలుషితం అవ్వడం వల్ల దానిలో నివసించే చేపలు, జలచరాలు ఇలా అన్నీ కూడా, అంటే మొత్తం జల పర్యావరణ వ్యవస్థ మొత్తం ప్రభావితం అవుతుంది. అందుకే నీటిలో ఎప్పుడూ కూడా మనం చెత్త వెయ్యకూడదు. అలాగే మనం ఇంట్లో కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తుంటాం, అంటే ఆ రసాయన వ్యర్థాలను కూడా మనం నీటి వనరుల్లోకి వదలకూడదు. మనం ఉపయోగించే ప్రతి నీటి బొట్టు వెనుక ప్రకృతి యొక్క ఎంతో విలువైన వనరు ఉందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన తర్వాతి తరాలు దాహార్తితో బాధపడకూడదు. అవునా, అది మన చేతుల్లోనే ఉందండి. కార్యక్రమంలో ఒక పాట విందామా?

మరి భూమి విషయానికి వస్తే మనం వేసే ఈ చెత్త అయితే ఉంది చూశారు, నిజంగా దానివల్ల మన చుట్టూ ఉన్న పర్యావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్లాస్టిక్ నేలలో సులభంగా కుళ్ళిపోదు, మనకు తెలుసు కదా విషయం. ఇది నేలలోనే కాదు నీటి మార్గాల్ని కూడా అడ్డుకుంటుంది. అలాగే చాలా చోట్ల చూస్తూనే వస్తున్నాం ఆవులు, కుక్కలు, ఇలా ఎన్నో రకాల జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా మనం ప్లాస్టిక్ కవర్లో చెత్తను వేసి దాన్ని మనం బయట విసిరేస్తే అది ఆహారం అనుకొని తింటూ వస్తున్నాయి చూశారు. నిజంగా అవి చూసినప్పుడల్లా ఎంతో బాధ అనిపిస్తుంది. మనం మన ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదు, మనల్ని కాపాడే పర్యావరణం ఆరోగ్యం గురించి కూడా ఆలోచించట్లేదు. ఇక జంతువులు, పక్షులు, వాటి ఆరోగ్యం పాడవడానికి కూడా మనం కారణభూతులమవుతున్నామేమో ఆలోచించండి. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, నాకు ఇది నిజంగా అవసరమా? అవసరం లేని ప్లాస్టిక్ను తిరస్కరించడం కూడా పర్యావరణ పరిరక్షణలో ఒక భాగమేనండి. ఇక బయట ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయి. వేసవికాలమా, వర్షాకాలమా, శీతాకాలమా అనే కాలాలను మర్చిపోయి చాలా రోజులే అవుతుంది. విపరీతమైన ఎండలతో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక బయటకు వెళ్లి పనులు చేసుకునేవారైతే చెప్పాల్సిన అవసరమే లేదు. చుట్టూ ఉన్న చెట్ల గురించి వెతుకుతున్నారు కదూ. నిజానికి చెట్లు మనకి ఎన్నో చేస్తాయండి. మనకి నీడనిస్తాయి, ఆహారాన్నిస్తాయి, పక్షులకి ఆశ్రయమిస్తాయి, మన నేలని కాపాడుతాయి, పర్యావరణం సమతుల్యతగా ఉండడానికి సహాయపడతాయి. ఆలోచించండి, మన చిన్నప్పుడు మనం ఒక విత్తనం నాటమే అనుకోండి, మనం ఎలా అయితే పెరుగుతూ వస్తామో అది కూడా మనతో పాటు పెరుగుతూ వస్తుంది. అంటే ఒక చెట్టు పెరగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది కాదు. మరి దాన్ని నరికేయడానికి కొన్ని నిమిషాలు చాలు కదా. అందుకే చెట్టుని నాటడం మాత్రమే కాదండి, నాటిన చెట్టుని పెంచడం కూడా మన బాధ్యతే. ఇంటి చుట్టూ వీలైనంత పచ్చదనం పెంచామే అనుకోండి, మనకి స్వచ్ఛమైన గాలి అందుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆలోచనలలో పాజిటివిటీ పెరుగుతుంది. గాలి, నీరు, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలతో పాటు మనుషులు, జంతువులు అన్నీ కూడా పర్యావరణంలో భాగమే. మరి అలాంటి భాగస్థులమైన మనం తినే ఆహారం కూడా ఆ పర్యావరణంలో భాగమే కదా. ఎప్పుడు కూడా మనకి అవసరమైనంత ఆహారం తీసుకొని మిగిలిన ఆహారాన్ని వృధా కాకుండా చూసుకోవాలి. ఆహారాన్ని గౌరవించడం అంటే ప్రకృతి శ్రమను గౌరవించడం. ఎందుకంటే వ్యవసాయం కోసం నీరు, నేల, గాలి, జీవవైవిధ్యం ఇవన్నీ కూడా అవసరమే కదా. ఆహారాన్ని వృధా చేస్తే మన సహజ వనరుల్ని కూడా మనం వృధా చేసినట్టే. మనకి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే వస్తుంది. పట్టణాల్లో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం, రీసైక్లింగ్ను ప్రోత్సహించడం ఇలాంటి ఎన్నో చర్యలను చేపడుతున్నారు కూడా. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి నిబంధనలు కూడా తీసుకువచ్చారు. మరి తడి చెత్తలో కూరగాయలు, పండ్ల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం వంటి జీవ వ్యర్థాలు ఉంటాయి. వీటిని కంపోస్ట్గా

మార్చి సేంద్రీయ ఎరువుగా ఉపయోగిస్తారు. పొడి చెత్తలో కాగితం, ప్లాస్టిక్, గాజు, లోహాలు వంటి పదార్థాలు ఉంటాయి. వీటిలో రీసైకిల్ చేయగల వాటిని వేరుచేసి తిరిగి ఉపయోగిస్తారు. అందుకనే ప్రతి ఇంటి నుంచి కూడా చెత్తను సరిగ్గా వేరుచేసి ప్రభుత్వంతో పాటుగా మన ప్రయత్నం కూడా మనం చేయడం చాలా అవసరం. అది ఒక చిన్న పని మాత్రమే, కానీ పరిశుభ్రమైన భవిష్యత్తుకు అది మొదటి అడుగు. మన ఆరోగ్యం మనకి ఎలాగైతే అవసరమో, పర్యావరణం ఆరోగ్యంగా ఉండడం కూడా మనకి అవసరమండి. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన ప్రకృతి మనకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి కదా. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన పర్యావరణం ఇవన్నింటినీ కలిపితేనే ఒక మనిషికి సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది. మరి వీటన్నిటికీ మనం ఏం చేయగలం? చిన్న ఆలోచన, మనం చేసే ఒక చిన్న పని పెద్ద మార్పుల్ని తీసుకువస్తాయి. నీటిని ఎంత కావాలంటే అంతా వాడుకునే స్థితి నుండి డబ్బులు వెచ్చించి నీటిని తీసుకోవాల్సిన అవసరం పడుతూ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి కాక ఎవరికి తెలుస్తుందండి నీటి అవసరం? అందుకే నీటిని వృధా చేయకూడదు. మరిన్ని విషయాల గురించి చెప్పుకునే ముందు ఒక పాట విందాం.

విద్యుత్తును కూడా అవసరమైనంత మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ వినియోగించడం గాని ఇలాంటివి మానేయాలి. చెట్లను నాటి వాటిని సంరక్షించాలి. వాహనాలను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడికో వెళ్లి మనం చేయగలిగినా చేయలేకపోయినా కనీసం మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలనైనా పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఇతరులకు కూడా పర్యావరణ ఆరోగ్యం మీద అవగాహన కల్పిద్దాం. ఒక వ్యక్తి రోడ్డుపై ఒక ప్లాస్టిక్ కవర్ పడేయబోతున్నాడు అనుకుందాం. ఇది ఒక్క కవరే కదా, ఏమవుతుంది అని అతను అనుకోవచ్చు. కానీ అదే ఆలోచనను 100,000 మంది చేస్తే 100,000 ప్లాస్టిక్ కవర్లు. అదేవిధంగా నేను ఒక చెట్టు నాటితే ఏమవుతుంది అని అనుకోవచ్చు. కానీ 100,000 మంది అదే ఆలోచిస్తే, 100,000 మంది ఒక్కొక్క చెట్టు నాటితే 100,000 చెట్లు. కాబట్టి మార్పు చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం పెద్దదిగా ఉంటుంది. ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లోనే నేను కొన్ని వీడియోలు చూస్తూ వస్తున్నా. చాలామంది యువకులు చెరువుల్ని నదుల్ని శుభ్రం చేస్తూ వస్తున్నారు. నిజంగా వీలైతే వాళ్ళకి సహకరిద్దాం, లేదా మనం కూడా అలాంటి పనులు చేద్దాం. మంచి ఆలోచన ఒక్కరితో మొదలైనా 10 మందికి చేరితే నిజంగా మనమే కాదు, మన తర్వాతి తరాలు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి. మన చిన్నప్పటి పర్యావరణాన్ని మనం ఎలా అయితే ఆస్వాదించామో మన పిల్లలు కూడా రేపు అలాంటి పర్యావరణాన్నే ఆస్వాదిస్తారు. ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలకి ఆస్తి ఇవ్వాలనుకుంటారు. డబ్బులు, బంగారం ఇలా ఎన్నో ఇవ్వాలనుకుంటారు. కొంతమంది మంచి చదువును ఇవ్వాలనుకుంటారు. ఎందుకు? వారి భవిష్యత్తు బాగుండాలని. మరి వారికి స్వచ్ఛమైన గాలిని, పరిశుభ్రమైన నీటిని, పచ్చని ప్రకృతిని కూడా ఇవ్వాలి కదా. నిజమైన ఆస్తి అంటే ఇదే కదా. వరదలు గానీ భూకంపాలు గానీ ఇవన్నీ కూడా ఎందుకొస్తున్నాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకుందామా? కాలాలలోని మార్పులు కూడా ఎందుకు వస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనకి అర్థమవుతుంది కదా. పర్యావరణం ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఈపిఐ అంటారు. 2026 ఈపిఐ నివేదికను బట్టి పర్యావరణ ఆరోగ్యం విభాగంలో భారత్ 174వ స్థానంలో ఉంది అన్నారంట. మన దేశంలో PM2.5 బ్లాక్ కార్బన్ కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజల శ్వాసకోశ, గుండె సంబంధిత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఈ నివేదిక హెచ్చరించింది. అలాగే మరొక నివేదిక ప్రకారం భూమికి ఉన్న 9 పర్యావరణ హద్దుల్లో ఇప్పటికే 7 హద్దులు దాటిపోయాయి అని చెప్పారు. సముద్ర ఆమ్లీకరణ 7వ ప్రమాదకర హద్దుగా మారిందంట. సముద్ర ఆమ్లీకరణ అనేది ఏంటంటే వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డైఆక్సైడ్ వాయువును సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల సముద్రపు నీటి రసాయన స్థితిలో వచ్చే మార్పు. మరి దీనివల్ల ఏమవుతుందంటే పగడపు జీవులు, పీతలు, నత్తలు, రొయ్యలు ఇలా వాటి తాలూకా రక్షణ కవచాలు నిర్మించుకోవడానికి అవసరమైన కార్బోనేట్ అయాన్లు తగ్గిపోతాయి. ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అలాగే గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ స్థాయికి చేరుకోవడంతో వాతావరణ మార్పులు ఊహించిన దానికంటే వేగంగా వస్తున్నాయని, ఇది భవిష్యత్తులో ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుందని కూడా చెప్పారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యావరణ క్షీణత వల్ల తలెత్తుతున్న సరికొత్త ఆరోగ్య ముప్పులను కూడా ప్రస్తావించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన ఎండలు, అకాల వర్షాల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు కొత్త ప్రాంతాలకు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయని చెప్పారు. అలాగే తీవ్రమైన వేడి వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి సమస్యలు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ సదస్సులో వన్ హెల్త్ కాన్సెప్ట్ కూడా ఎంతో ప్రాధాన్యత పొందింది. కేవలం మనుషుల ఆరోగ్యమే కాకుండా అడవులు, జంతువులు, అలాగే పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం బాగుంటేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు సైతం స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి అడపాదడపా చినుకులు లేదా మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల సెల్సియస్, కాగా కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కాగా కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. ఉత్తర ఆంధ్ర తీరం యానం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి సముద్రంలో చేపలు పట్టేవారికి సెప్టెంబర్ 25 వరకు వేటకు వెళ్లరాదని సూచన. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానంలో శ్రీకృష్ణ పాత్ర గయోపాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణ పాత్రలో శ్రీ టి వీరభద్రాచారి పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ పి హరిబాబు.
1: అర్జున, నే వధించదనన్న గయునికి ఆశ్రయమిడుటియే కాక తలపవైతివి నీకును నాకు కలుగు చెలి.

అర్జున, నా మేనత్త కుమారుడివై నా అనుంగు సహోదరియకు సుభద్రకు పెనుమిడివౌట మరిందివై నాకు ఆప్తమిత్రుడువైన నీకిట్టి దురాచరణము కర్తవ్యమే. అఖిల రాజవంశములో నాకు పరాభవం తెచ్చుట నీకు భావ్యమా? అవును, ఈ అనిమిత్త విరోధములకు ఈషన్ మాత్ర విచారము నీకు కలిగిన ఎంత సాహసమునకి అలసము కట్టదు. ఆబాల్య ప్రవర్ధమాన స్నేహితులము మనకిరుగురుకు పగగలుగుట ఈ భువనమునెల్లా అత్యంత ఆశ్చర్యమునందుతున్నవే. నీ హృదయ స్థితాభిప్రాయము నీ లోక విరుద్ధ కార్యములే చెప్పుతున్నావు.

ఈ కృష్ణ సాధ్యకి బలరాము ప్రముఖులు నివాత కవచ కాలకయ్యాది దానవు వేర విజయుడవు నీ ప్రథిత ప్రతాపాలను ముందర తృణప్రాయుడై ఉన్నాం. మేమెంతటి తేజోవిహీనులమైనను నీ భావమర్దులము కాకపోతున్నా. అయ్యో, నేను నిన్ను క్షమించగలవాడను.

కట్టిన కోకలొలుచున్నాడు. రాజసూయార్థమై బృహద్రతనూజు భీమసేను చేత చంపించున్నాడు. మీకు చుట్టంబునైతిగాని నేడు బాంధవుడనవుదునే.

ఈ కృష్ణునితో పని తీరినది. ఇప్పుడు అతను నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్ప కాల్చినట్లయ్యే ఇంతటి కృతజ్ఞుడో గదువని నేను ఎన్నడూ ఎరుగను పార్థ. అందుచేత ధనుంజయ, నేను నీకు ఒక హితోపదేశమాచ్యదను సావధానముగా.

மருதி கயுன் விடுவோம் கயுன் விடுவோம்.

అర్జున, దేహమునందించము మాటయే శాశ్వతము. అనేక ఉపకారములు నచ్చిన నన్నీ సమయమునందు నిరాకరించినచో ఈ జగంబుల జనంబులు నిన్ను ఆచంద్ర తారార్కము విశ్వాసఘాతకుడవని నిందితుడు. నిందపడు కష్టము కావున గైను విడువు. అర్జున, ఈ అల్పుల నిమిత్తమై నాతో వివాదమునకి ఇయ్యకుంటేవేని నీకు రానున్న లాభములు అనేకములు అనేకములు జరిపోవు. నన్నీ సమయమునందు మెప్పింతివేని నీకు

ధరామండలం అంతయు పట్టంబు కట్టించద, నిన్ను దేవదాన మానవులలో అసమాన చరిత్రుని గావించద, శ్రేయస్కాముండవది అని అట్లు చేయుము. సామ్రాజ్య సంపాదనయే ఉత్తమ క్షత్రియ ధర్మం కదా. ఆహాహాహా, నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మపు దేశకుడున, కాంతార నివాసులకు యోగీంద్రుడి కన్నా మిగుల విరాగి వలె కనపట్టుతున్నావు. అంతటి రాజ్యభోగ పరాన్ముఖుండమేణితో రాజసూయాది మహద్వరంబులు చేసి రాజసంఘములు వధింపనేల, తద్దన రాజ్యములు గల్కొననేల. ఆ మాటలకేమి గాని నేనొక్క అంశమును చెప్పిదను. ధర్మం అనగా ఏమి? లోకాచారమునకు ధర్మమునకు ఎట్టి సంబంధము లేదు. కానీ మనస్సునకు ఇష్టము కానిది ధర్మము కాదా ఏమి? నీవును నేను ప్రాణమిత్రులము, బంధువును కదా. అట్టియడ నాకు అపకారమును వచ్చిన దురాత్ముడు నీకు అపకారము చేసినట్లు కాదా? నాకు అఖిలలోకములో అవమానము సంఘటిల్లిన ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందును నేను నీ కార్యములు నావిగా భావించుకునిచుండా నీవిట్లు చేయవచ్చమా? నేను వధించదు నన్న గైనుకు నీవు ఆశ్రయమిడవచ్చున్నా. కావున మనం ఉభయములం కలిసి ఆ దురాత్ముని దండహస్తుని పారికంపెదాం. రమ్ము. అట్టి సందేహము నీకు వలదు. నేను నీకు వయోజ్యేష్ఠుండను. గురుజనంబులు ఆరిదిచ్చినప్పుడు కొండికివాడు అనేటటువంటి భావం లేకుండా ఏ పని చేయను చేయవచ్చు. తొల్లి భార్గవరాముడు తన తండ్రిని యోగమున తల్లి తల గండ్రగొడ్డలతో త్రవణేసి దీర్ఘతముని తనయులు మాతృశాసనమున తన తండ్రిని జలమునందు పారద్రోసి. కావున ధర్మ సూక్ష్మమరసి వర్తింపము. ఇతడు ఎన్ని విధములు చెప్పినను తన మూర్ఖత విడువకున్నాడు. అర్జున, మన యొక్క పూర్వ వృత్తాంతం వించు కైరింగించదు. అర్జున, నేను ఎన్ని విధములు చెప్పినను నీ మూర్ఖత విడువకున్నావు. మన పూర్వ వృత్తాంతం వించు కైరింగించను. బదరికావలమునందు అత్యంత నిష్ఠా గరిష్ఠులైన నరనారాయణులు తపస్వర తంత్రుడయ్యిందురు. అందున రామసింహును నీవును, నారాయణవంశమును నేనును, సకల సర్వం సహా భారావతారణ అర్థమై పాండవ యాదవ వంశములందు క్రమక్రమముగా వదిలించదు. నా మాటలు యథార్థము కోరదేవని ఇదిగో చూడుము. అయ్యో చూపుడే అనర్థము తెచ్చినా ఏమి? అర్జున, నేనెన్ని విధముల నయభయములు బోధించను నీ ఒకంత చెవిని పెట్టక మిగుల సమరోత్సాహిక పరతంత్రుడు అయితే కదా. ఇదిగో ఫలుగున నాతోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర పండగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గరుడులు ఎవరైనను సంగ్రామమున గీయకుండా. నీవా బారుడు ప్రాణం ఉండ చూచుకున్నాను. నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రాణల జ్వాలలం దగ్గర నా చక్రమహిమించక ఇరంగి చేతను.

ప్రళయకాల భయోద భయద కర్ణిగోతాలికి సైజిన ఒకవేళ సైమవచ్చు. మృత్యుదేవత నోట రెండు కోరల దిక్కి మృతికిన ఒకవేళ మృతుకవచ్చు. బాణబాణల శిఖద్వాల కావలి మ్రోల నిలిచిన ఒకవేళ నిలవచ్చుగాక. సైరింపవచ్చునే కదనమలు శివుడికైనను శారదా ధౌణికైనా గుహిణికైనను శతకోటి బహుణికైనా చండతను సాటి.

ఓ ఈ ఫల్గుణ, నేను అనంత కోట్య అవతారధారినై రక్షోరాజవర్గముల వధించి విధివిద్దలగొని కడువడిగ జలధి పడిన దుడుకు స్వామకుని కడదేర్చి వేదముల వేదకు సంగిన మీనమూర్తిని క్షీరసాగర మథన కాలమునందు మందరోర్వీధరమెత్తి సురాసురులను సంరక్షించిన కూర్మరూపుడు. ఇంకను అనేక అవతారములు ఎత్తితిని అట్టి మహామీనావతారము ప్రళయ కాలమునందు నిజ దంత్రాష్ట్ర దళమును నిలిపే అదే రత్నాకర మధ్యమున నా మీనమూర్తిని చూడము. అర్జున, ఇప్పటికై నేను మదీయ ప్రతాప జ్ఞానం కలిగినదా, గైను విడిచేదవా. ఈతడు మనోవికారం చెంది ఉన్నాడు, ఈతని ఎడ కొంచెము కఠినముగా వ్యవహరించేదా. అర్జున, నేను ఎన్ని విధములు చెప్పగలిగినో అన్ని విధములు చెప్పిదిని, కానీ నీ మనోనిశ్చయమెట్టిదో చెప్పము. చీ మూఢుడా, గైడు నిరపరాధుడా, అట్లైన లోపముల నీవు నాయందున్నట్లున్నవి. తిట్టివాడమని మున్నెడెరుగక బలరామాది యదుపొంగవులతో కలహించి నా ముద్దుల చెల్లెల యొక్క సుభద్రను నీకిచ్చి వివాహం చేసేదని కదయ్య. ఓ కృతజ్ఞుడా, నీవు ఆప్తబంధుడు అని ద్వార్తరాష్ట్రులతో నీ మూలముగా నిర్హేతుకముగా వైరమును కొని తెచ్చుకుంటుని ఇట్టివాడవని మున్నే ఎరిగినచో కడు జాగరూకతతో ఉండి ఉందని కదా.

పరాక్రమాలను దుర్విదగ్ధ నీ దుర్వినయ ప్రసంగములు చాలిపోను. గర్వాంధుడవగు నీవు మాకు బంధువుడు కావు. నీ ముఖ దర్శనమే పాతక హేతువు. చిప్పుమ్మవలక ఓయి మూఢుడా, నివాత కవచకాలకయ్యాదను సంగ్రామ రంగమున భంగం అందించటమని మహాప్రతాపమని ఊహించుకుని చుట్టివి. అదియునుగాక ఓయి మూఢుడా, నివాత కవచకాలకయ్యాదును సంగ్రామ రంగమున భంగం అందించటమని మహాబలవంతుడు అనుకుంటేవి. ఇట్లు రోష లజ్జ పరాక్రమహీనుడు అయి పాదములు వచ్చేదని అనుకుంటేవి. ఇది కానీ పౌరుషంబు. నీ పాశుపదాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును నన్నొడుగు నేల. అధమాధములై తేజోవిహీనులైన నివాత కవచ కాళకయ్యాదులను సంగ్రామ రంగమును భంగమొందించడియు, తనకు తానై ఓడదలంచి వచ్చిన శంకరుని నిర్జించడియు, అది ఒక మహాప్రతాపంబుని ఊహించుకొనుతుంటివి. అయ్యునుగాక నిండు మగతనము లేక సగము ఆడుదియగు ఆ మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములా ఆ నన్ను విరపించున్నది. అట్లనుకొనలేదు. గురుజన బంధు సమక్షమున నిండోలకమున పగతుడు భార్యనిచ్చి కోకలు ఒలుచుతుండగా అప్రయోజకుడి వలె చూచుచూ ఊరకుండుట అనుకుంటుని ఆ నీ ప్రగల్భమునకేమి గాని మందాకిని నందన కుంభ సంభవ రాధేయ ప్రముఖ వీర యోధ కల్పితముకు ధార్తరాష సైన్యమును నీచే అవలేలుగా నిర్మూలింపబడునంతటి తేజోవిహీనుడు కాము. అన్ని మాటలేల ఇప్పుడు నా చతుర్బాహువు నుండి రక్షించుకున్నాను. ఏమి, నీ వాచాలత్వం మేరమీరుతున్నది. ఇట్ల విక్రాంత మర్యాదుడు వేయి వదరుచున్న నీదు శిరస్సును మదీయ చక్రముని గెరగావించద. ఆ మృగములు చంపు కిరాతకుని వలె విల్లంబులు చేపూరినంత మాత్రమున వెరపెవడికి కలుగును. ఓరోరి నిర్నిమిత్త మహత్పరివాదశీల లోకైక పూజ్యుడలుగు లోకైక పూజ్యుడకు మా అన్న మాటలు ఇక్కడ తడవనేల. మీ అన్న వలే మా అన్న జోదరికాడు. అతని మా వద్ద ప్రశంసింపకము తల్లి పుట్టిని అంటే ప్రశంస మేనమామ వద్ద కాదు.

0: అర్జున.
1: పేరు ధర్మరాజు పెనువే పవిత్రుడు మాట తేనె తేట మనసు విషము నేతి బీరకాయ.

పోయి సిగ్గుడ నెల మంచి కొట్టుగుడ్డల తోడకనకేగా. మీరు మీ అన్నదమ్ములు నేత్రుగాక నేతురే మహబోటులు నిశ్చయముగా జలధి వలయత దారుణి చక్రమందు మీ అన్నదమ్ముల.

భిక్షాటనము చేయగలవు కాని మేము చేయు కార్యమును నీవు చేయగలవా? పోయి అవివేకి, మేము చేయి ఉపకారములను నీవు ద్వేషబుద్ధి చేయి నీకు అపకారములు ఇట్లయ్యను. మా విక్రమముల లీలలు కూడా నీకు దుర్నయములగునట్లు తోచుతున్నవి కాబోరు. అర్జున, నీకవి ఎంతలో మరమునకు వచ్చినవి? మైసభా ప్రాప్తికి కారణము నేను కానా? ఓహ దైవమాయ, నీ యొక్క ద్వేషబుద్ధి చే మేము చేయి ఉపకారములను నీవు అపకారములు ఇట్లయ్యను నేను ఈ వరకే చెప్పి తిని. అయినా నీ అధీనములో ఉన్నటువంటి గైను విడిచదవా లేదా? అట్లంతవరకు కాపాడగలవు. యుద్ధరంగములో చచ్చుడికే నిర్ణయించేటవా? అట్లయినా ఇదిగో నా శబ్దము నిము.

లోకద్రోహి దైదేయ సంతానారణ్య దావానలాయుత కనక సము దర్శన జ్వాలల్ మే నిండాసి కిరీటి మస్తకము భూమి.

మీరింతవరకు గయోపాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణ పాత్రలో శ్రీ టి వీరభద్రాచారి పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. వీరికి హార్మోనియం సహకారం అందించిన వారు శ్రీ పి హరిబాబు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం. ఇప్పుడు ఒక చిన్న వాతావరణ సమాచారం వచ్చిందండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో పశ్చిమంగా పయనించి విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రాబోయే 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజాము మధ్య ఇది విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. అలనాటి ఆపాత మధురాలతో పాటు భారత కళా వైభవం, సాంప్రదాయం వంటి అంశాలను తెలుసుకునే కార్యక్రమం మధురమే సుధాగానంకి సాదర స్వాగతం పలుకుతూ, అలాగే మీరు కూడా మా మధురమే సుధాగానంలో పాల్గొనాలి అనుకుంటే మీకు నచ్చిన పాట పేరు, సినిమా పేరు, మీ ప్రాంతం పేరు మాకు వాట్సాప్ చేసేయండి. మా వాట్సాప్

నెంబర్ 6304767436. అయితే ఈరోజు మనం అధురమే సుధాగానంలో మనం ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అని తెలుసుకునే ముందుగా ఒక మంచి అందమైన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం.

అయితే ఈరోజు మన మధురమే సుధాగానంలో మనం మాట్లాడుకోబోతున్నాం చౌల్ నృత్యం గురించి. మన దేశంలో ప్రతి ప్రాంతానికి తనదైన కళా సంప్రదాయం ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లా అలాంటి ప్రత్యేకమైన కళా సంప్రదాయానికి నిలయం. ఇక్కడ ప్రాచుర్యం పొందిన పురులియా చౌల్ నృత్యంలో కనిపించే భారీ రంగురంగుల ముఖవేషాలు అవేనండి మాస్క్. ఈ మాస్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పురులియా జిల్లాలోని చెరిడ గ్రామం ఈ ముఖవేషాలు అంటే మాస్కుల తయారీకి ఎంతో ప్రసిద్ధి అన్నమాట. అక్కడి కళాకారులు మట్టి, కాగితం, వస్త్రం వంటి సాధారణ పదార్థాలతో అందమైన ముఖవేషాలను రూపొందిస్తారు. దేవతలు, పౌరాణిక పాత్రలు, రాక్షసులు, జంతువులు ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తారు. అలా కళాకారుడి చేతుల్లో తయారైన ముఖవేషం నర్తకుడి ముఖంపైకి చేరినప్పుడు ఒక పాత్రగా మారుతుంది. అలాగే ఈరోజు బుల్లెమ్మ బుల్లోడు సినిమా నుంచి కురిసింది వాన నాగుండెలోన అనే పాటను మా కోసం వినిపించవలసిందిగా కోరుతున్నారు మన్మధరావు, చరిష్మా, మహిమ, ధర్మరాజు, లోవరాజు, రామారావు, ఈశ్వర్రావు, కేఆర్కే రావు, గంగరాజు, వీరేంద్ర కుమార్, రెలివీధి జబర్తోట నుండి. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

పురులియా చౌ, సెరైకెల్లా చౌ, అలాగే మయూర్భంజ్ చౌ. అయితే ఈ పురులియా పశ్చిమ బెంగాల్లో, సైర్కెల్లా జార్ఖండ్లో, మయూర్భంజ్ ఒడిస్సాలో అభివృద్ధి చెందాయి. అంటే ఇవి ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కువగా, పురులియా చౌ పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు, అలాగే సైర్కెల్లా జార్ఖండ్లో, మయూర్భంజ్ ఒరిస్సాలో ఎక్కువగా దీన్ని పాటిస్తుంటారు. అయితే వీటన్నింటిలోని ఒక ఆసక్తికరమైన తేడా ఉంది. అది ఏంటంటే, పురులియా సైర్కెల్లా చౌలో ముఖవేషాలు ఉపయోగిస్తారు, అంటే మాస్క్లన్నీ ఉపయోగిస్తారనమాట. అలాగే ఈ ముఖవేషాలన్నీ ఒకేలా ఉండవు. అంటే పురులియా వాళ్ళు ముఖవేషాలు, ఈ సైర్కెల్లా ముఖవేషాలు ఒకేలా ఉండవు అనమాట. వీటి మధ్య చిన్న చిన్న తేడాలు అనేవి ఉంటాయి. కాకపోతే ఈ మయూర్భంజ్ నృత్యంలో మాత్రం అసలు ముఖవేషాలు అనే వాటిని ఉపయోగించరనమాట. అలాగే ఈ పురులియా ముఖవేషాల తయారీలో ముందుగా మట్టితో ఆకారం రూపొందించి దానిపై కాగితం, వస్త్రం వంటి పదార్థాలతో పొరలు తయారు చేస్తారు. ఆ తర్వాత రంగులద్దీ, జరి, రంగురంగుల కాగితం, కృత్రిమ జుత్తు వంటి వాటితో అలంకరిస్తారు. అందుకే ప్రతి ముఖవేషం ఒక ప్రత్యేకమైన కళాఖండంగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు మన మధురమే సుధాగానంలో మా కోసం రాముడు కాదు కృష్ణుడు మూవీలో ఒక లైలా కోసం పాట వినిపించండి అంటూ జయలక్ష్మి గారు బెంగళూరు నుండి కోరుతున్నారండి. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: అలాగే ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి గాను మేమిచ్చే మా పదం మజిలి. మరొక్కసారి 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావంకి గాను మేమిచ్చే మా పదం మజిలి. అలాగే ధర్మచక్ర మూవీ నుంచి కలిసిపోమ్మంది ఒక చినుకు అనే పాట మా కోసం వినిపించండి అంటూ సుధాకర్, అరుణ, కౌండిన్య, ప్రవళిక, తేజ, సూర్యకుమారి గోపాలపట్నం నుండి కోరుతున్నారండి. తప్పకుండా మీకోసం ఈ పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ధర్మచక్రం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు పాడిన పాట విన్నారు కదండి. అలాగే ఈ చౌ ముఖవేషాల్లోని అసలైన ఆసక్తికర విషయం ఏంటంటే, నర్తకుడు ముఖవేషాన్ని ధరించిన తర్వాత అతని అసలు ముఖం ప్రేక్షకులకు కనిపించదు. మరి భావాలను ఎలా వ్యక్తం చేస్తారు? ఇక్కడే చౌ నృత్యంలోని ప్రత్యేకత కనిపిస్తుంది. ముఖ కవళికలకు బదులుగా శరీర కదలికలు, చేతుల భంగిమలు, అడుగులు, తల కదలికలు పాత్రకు భావాన్ని అందిస్తాయి. చౌ నృత్యంలో మార్షల్ మూమెంట్స్ కూడా కనిపిస్తాయి. కొన్ని కదలికలు యుద్ధ విన్యాసాలను గుర్తు చేస్తే మరికొన్ని జంతువుల కదలికలను పోలి ఉంటాయి. అంటే ముఖం కనిపించకపోయినా నర్తకుడి మొత్తం శరీరం భావాలను చెప్పే భాషగా మారుతుందన్నమాట. ఒక నిశ్చలమైన ముఖవేషానికి నర్తకుడి కదలికలే జీవం పోస్తాయి. అలాగే మహాసంగ్రమం చిత్రం నుంచి ఎక్కడో చూసిన జ్ఞాపకం పాటను మా కోసం వినిపించండి అంటూ పొట్నూరు మహేష్ బాబు, పొట్నూరు అనురాధ, పొట్నూరు వెంకట రామలింగేశ్వరరావు కోరుతున్నారండి. శ్రీకాకుళం నుండి తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది.

అలాగే ఈ పురులియ నృత్యానికి, ముఖవేషాల నృత్యానికి జిఐ ట్యాగ్ కూడా లభించింది. అలాగే 2010లో దీన్ని యునెస్కో తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో కూడా చేర్చింది. ఇదండి ఈనాటి మధురమే సుధాగానం. మిమ్మల్ని ఎంతగానో అలరించింది అని ఆశిస్తూ మళ్ళీ మరో అందమైన అంశంతో మళ్ళీ మరో చక్కనైన మధురమే సుధాగానంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం ఆలకించి ఆనందించే అందరికీ పంచు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరి కాసేపట్లో గుజరాత్ లోని ఏక్తా నగర్ లో నిర్వహిస్తున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కార ఉత్సవాలలో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పాల్గొని విజేతల సత్కార కార్యక్రమంపై ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

Anderson, all the people who are with me, who have been with me throughout these 55 years of being an actor, this award does not belong to me alone. It also belongs to every producer, director, dialogue writers, songwriters, directors of cinematography, costumes, makeup, production managers, girls and boys and associates, assistant directors, associate directors who have worked with me tirelessly. The award belongs to millions of people who have opened their hearts and minds to my characters over the last 5.5 decades. So finally, I would just like to, before I conclude, I would again quote Sri Adi Shankaracharya, who said, Vande Mataram Avyaktam Vyaktanti Jananim Param Dinoham Balaka Kanshe Sevam Janmani Janmani Prati Janmani Me Vittam Vittam Dehascha Sandatihi త్వత్సేవా నిరుదా భూయుః మాతా త్వం కరుణామయి యోగి నమేవాం శాస్తి యశసి విద్వత్తే నచ వా సుఖే ప్రభుత్వే నైవ వా స్వర్గే మోక్షే ఆనందదాయకే పరంచ భారతేర్ జన్మ మానవస్య చ వా పశు విహంగస్య చ వా జంతు వృక్ష పాషాణయోరపి నిరంతరం భవతు మే మాతృసేవాంశ భాగ్యవా పరంచ మాతృసేవాంశ భాగ్యవా

So this has been my what I was taught, and now that is how I've been. This is my Janmabhoomi. This great country has been my Janmabhoomi, Karnataka, my Karma Bhoomi, and the, what is so all of the which I will have been saying it, but. జన్మభూమి కర్మభూమి అండ్ భారత్ మై ధర్మభూమి ఆల్సో. సో విత్ దాట్ ఐ వుడ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హు హావ్ బీన్ మై గ్రేట్ బెనిఫాక్టర్స్ ఇన్ ద లాస్ట్ 7 డెకేడ్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.

మీరు ఇంతవరకు గుజరాత్లోని ఏక్తా నగర్లో నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కార ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పాల్గొని విజేతల సత్కార కార్యక్రమంపై ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో

0: అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ఈరోజు కుప్పం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున అభివృద్ది పనులు చేపట్టి రాష్ట మున్సిపల్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించామన్నారు. 2 ఏళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణాల్లో నివాస యోగ్యత మెరుగుపడటంతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: లివబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మనం వేసే రోడ్లు, మనమే క్రియేట్ చేసే వాతావరణం, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కావాల్సింది ఎడ్యుకేషన్ బాగా ఉండాలి, హెల్త్ హాస్పిటల్స్ బాగా ఉండాలి, అవి ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఉండాలి. ఇంకో పక్క లివబిలిటీకి కావాల్సింది బెస్ట్ ఆక్సిజన్ ఉండాలి, ఎక్కడ చూసినా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ సంవత్సరం ఎల్నిను ఉన్నా కనీసం 1 or 2 డేస్ లో మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, 2 ప్రాంతాల్లో దీనికి నాంది పలుకుతాం.
0: విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా, నగరంలోని వి కన్వెన్షన్ నుండి ఆ కార్యక్రమాన్ని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ ఇతరులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, విశాఖలో అనేక భారీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తాగునీటి ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పైప్ లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టులో నీటి సరఫరా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని, విశాఖలో ఫుడ్ స్టాల్స్ కు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్ కు చెందిన 149 మంది పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ట్రైనింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి హోంమంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాలన్నారు. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. 6,000 మంది కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు అధిగమించామని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ట్రైనింగ్ లో ఉన్న కానిస్టేబుల్ స్టైపండ్ 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెంచామని వివరించారు. రాష్ట వ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే తన కోరికని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజల అభివృద్దే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ది జరుగుతోందన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టప్ ఇండియా అనేది దేశంలో నూతన ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. యువతను ఉద్యోగాలు కోరుకునే వారికి బదులుగా ఉద్యోగాలు సృష్టించేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. స్టార్టప్ ఇండియా కొత్త ఆలోచనలను, స్టార్టప్లను ప్రోత్సహించి తద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు 2016 జనవరి 16న ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్ని అంశాలను పరిష్కరించే ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించడానికి చట్టపరమైన మద్దతు, త్వరితగతిన పేటెంట్ వంటి అవకాశాలను స్టార్టప్ ఇండియా కల్పిస్తోంది. అలాగే స్టార్టప్లకు మూలధనం అందజేయడం, ఆర్థిక సహాయం అందించడం వంటి ప్రోత్సాహకాలను కూడా సమకూరుస్తోంది. దీంతో దేశంలో యువత స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారి నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వంటి వాటి అభివృద్దికి ఎంతగానో దోహదపడుతున్నారు. ఈ స్టార్టప్లు పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ నగరాలకు కూడా విస్తరించారు.

0: చేయబోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్డ్ స్టార్టప్ టియర్ 2 ఆర్ టియర్ 3 షహరో మే హై. యానీ ఆజ్ గావ్ కస్బే ఔర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కీ నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా. ఛోటే షహరో కే హమారే యువా అప్నే ఐడియాస్ పర్ కామ్ కర్ రహే హై, నయీ కంపనీజ్ బనా రహే హై ఔర్ అప్నే సాథ్ దూసరే యువాఓ కే లియే భీ రోజ్గార్ కే నయే అవసర్ తయార్ కర్ రహే.
0: జాతీయ పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో 2 రోజుల పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ ను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. జాతీయ పోషణ్ మా 2026లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ క్షేత్ర కార్యాలయం 2 రోజుల సమగ్ర సమాచార ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పోషకాహారం, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపు రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా ఈరోజు రేపు కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఒడిశాలోని గోపాల్పూర్కి ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువు దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైనటువంటి విశాఖపట్నం మరియు గోపాలపూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధి ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేవడియారయ్యాః ఏకతా నగరే రాష్ట్రపతి పదాసీనయా ద్రౌపది ముర్ముహు ఇత్యనయా 270తమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారైః కళావిదః సమాదృతాః. నవమంతరాష్ట్రీయ జల సప్తాహస్య సముద్ఘాటనం. జల ప్రబంధన జటిలతా నిరసనాయ సర్వహితధారకాణాం సమవాయ సహయోగాయ ఉపరాష్ట్రపతినా సిపి రాధాకృష్ణేన సమాహుతః ప్రయాసః. మాదక ద్రవ్య దుర్వ్యసనోన్మూలనాయ నవదిల్ల్యాం తృతీయ రాష్ట్రీయ ANTF ప్రముఖ సమ్మేళనస్య కేంద్రీయ గృహమంత్రిణ అమిత షాహేన విహితం సముద్ఘాటనం. తటీయ ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాజ్య చ అద్య అతివృష్టి పరా సంచేతన భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపిత. అపి చ ఏషియాయి క్రీడాసు శ్రీలంకా దళమపాకృత్య భారతీయ మహిళా క్రికెట్ దళేన ప్రసాదితం స్వర్ణ పతకం. అంతారాష్ట్రీయ ప్రతిస్పర్ధాసు 11,000 ధావనాంకాన్ సంచిత్య స్మృతి మంధానాయః అనన్యః ఐతిహాసికః కీర్తిమానః. अथ वार्ताः विशदीकृत्य. गुजरातस्य केवड़िया स्थिते एकता नगरे राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य सायं 270तम राष्ट्रीय चलचित्र पुरस्कारैः कला जगतः मूर्धन्य प्रतिभावतः भूषयिष्यति. इति सर्वोच्च पुरस्काराः भारतीय चलचित्रस्य श्रेष्ठतां प्रख्यापयन्ति. सूचना प्रसारण मन्त्रालयस्य नूतन नीत्याः प्रभावेन

0: నా వస్తువుల్లో పెట్టుకున్నాక ఆ పాలిథిన్ కవర్స్ని బయట పడేస్తున్నాం. ఇలా అనేక లక్షల మంది పాలిథిన్ కవర్స్ని రోజు బయట పడేయడం వల్ల అవి ఒక పెద్ద గుట్టగా తయారై పర్యావరణానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మనం వెంటనే ఈ పాలిథిన్ కవర్స్ను వాడడం, ఈ ప్లాస్టిక్ కవర్స్ను వాడడం ఆపేయాలి. బజారుకి వెళ్ళినప్పుడు చేతిలో ఒక గుడ్డ సంచిని కానీ జనపనార సంచిని కానీ తీసుకెళ్ళడం అలవాటు చేసుకోవాలి. అలాగే వ్యాపారస్తులు కూడా పాలిథిన్ కవర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఇది వారి సామాజిక బాధ్యతగా వారు గుర్తిరగాలి. అలాగే వచ్చినటువంటి వినియోగదారులను కూడా తమతో సంచి తీసుకురమ్మని వారు ప్రోత్సహించాలి. ఇలా రెండు వెంపుల నుంచి అటు వ్యాపారుల నుంచి ఇటు ప్రజల నుంచి పాలిథిన్ కవర్స్ను నిషేధించడానికి పూర్తి ప్రయత్నం, చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం జరిగినప్పుడే పాలిథిన్ కవర్స్ని మనం పూర్తిగా నిర్మూలించగలం, పర్యావరణాన్ని కాపాడగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచే చేతితో ఒక సంచితో బజారుకు వెళ్ళి పాలిథిన్ కవర్స్ను ఈ ప్రపంచం నుండి తెరమేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: విన్నాం కదండి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారిని భాగ్యలక్ష్మి గారు మనతో పంచుకున్న విషయాలే. అలాగే

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు మిక్స్డ్ మస్తీ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మిక్స్డ్ మస్తీలో ఏం చేద్దామంటే, నేను పాట ప్లే చేస్తానండి, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతానన్నమాట. మరి మీరు ఆన్సర్ చెప్పాలి. మరి మీరు ఆన్సర్ చెప్పాలంటే మాకు కాల్ చేసేయండి. మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0891-2727-244 అండ్ 0891-2727-288. ముందుగా ఒక మంచి పాట అయితే వచ్చేస్తోంది, బీ రెడీ.

0: విన్నారు కదండి పాట. ఈ పాట ఒక రీమేక్ అనమాట. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, దీని ఒరిజినల్ పాట ఏ సినిమాలోనిది? ఈ పాట ఒక రీమేక్, దీని ఒరిజినల్ పాట ఏ సినిమాలోనిది? సో మన ఫస్ట్ కలర్ ఎవరో చూసేద్దాం, ఏం చెప్తారో వినేద్దాం. హలో హలో హలో. సో ప్లీజ్ సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి ఫోన్ చేయండి. ఓకే హలో.
1: నమస్తే అండి, బాగున్నారేనా?
0: హలో
1: లక్ష్మి గారేనా?
0: హలో
1: పసరపూడి సత్యరాజేనా?
0: హలో హలో
2: హలో, నమస్తే మేడం. హలో
0: హలో,
2: నమస్తే మేడం. హలో
0: హలో
2: హలో హలో
0: హలో.
2: హలో,
0: ఓకే, మీరు కూడా మా ఈ మిక్సర్ మస్తి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్స్ 0891-272-7244 అండ్ 0891-272-7288. హలో.
3: హలో అండి. ఎవరు? హేమంజరి గారేనా?
0: హలో.
3: వినబడుతుందండి.
0: వినిపిస్తోంది సార్, చెప్పండి మీ పేరు.
3: హేమంజరి గారేనా?
0: కాదండి.
3: మరెవరు?
0: గాయత్రి.
3: గానకొక్కరి గాయత్రి గారు, బాగున్నారా?
0: బాగున్నాండి.
3: మీరు అడిగిన సినిమా, అది ఒరిజినల్ సినిమా ఏంటంటే కృష్ణదండి, కృష్ణ శ్రీదేవి. అది ఏంటంటే పచ్చని కాపురం అండి.
0: పచ్చని కాపురం.
3: పచ్చని కాపురం. నా పేరు అగ్రవాల్ త్రినాథు, చిన్న వీధి
0: త్రినాథ్ గారు. ఓకే, పచ్చని కాపురం అనుకుంటున్నారు అయితే మీరు.
3: నేను కరెక్టే అండి. అది
0: కరెక్ట్ అంటారు.
3: కరెక్టే అండి.
0: సరే అయితే నెక్స్ట్ కాలర్ కూడా ఏం చెప్తారో విని.
3: తప్పకుండానండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
3: థ్యాంక్ యూ.

0: పెంచండి.
1: ఓకే. హలో,
0: నమస్తే అండి. హేమాంజలి గారు?
1: హేమాంజలి కాదండి, గాయత్రి.
0: గాయత్రి అమ్మ, గాయత్రి.
1: చెప్పండి, మీ పేరు?
0: నా పేరు చిరంజీవి.
1: చిరంజీవి, చిరంజీవి గారు ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు మీరు?
0: నేను బుర్లంక నుంచి ఫోన్ చేస్తున్నాను. నేను టైలరింగ్ వర్క్ చేస్తాను.
1: సరే అండి, మా క్వశ్చన్ విన్నారా? అయితే
0: విన్నాను. అది పచ్చని కాపురం సినిమాలో జయస్ దాసు సుశీల పాడేరు చక్రవర్తి సంగీతం.
1: ఓకే అండి, అయితే పచ్చని కాపురం అంటారు.
0: డెఫినెట్లీ.
1: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఆన్సర్ కరెక్టేనండి, పచ్చని కాపురం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తోంది, అది వినండి, మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. బీ రెడీ.

0: విన్నారు కదండి పాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పాట పాడిన గాయకుడు ఎవరు? ఈ పాట పాడిన గాయకుడు ఎవరు? సో మన కాలర్స్ కూడా ఏం చెప్తారు వినేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? ఏంటండి? శిరీష గారు. ఓకే అండి, విన్నారా?
1: లేదు మేడం, వినలేదు. కొంచెం చెప్పండి, ఏంటి టాపిక్?

0: అంటే నేను పాట ప్లే చేస్తున్నాను, క్వశ్చన్స్ అడుగుతున్నాను.
1: ఓకే మేడం. ఓకే, ఇప్పుడు పాట వేశారు అదేనా?
0: అదేనండి. ఆ పాట పాడింది ఎవరు?
1: ఎస్పి చరణ్ అండ్ అతనే పాడారు.
0: అతనే పాడారు అంటారు.
1: ఎస్పి చరణ్ గారే.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మా నెక్స్ట్ కాలర్ కూడా ఏం చెప్తారో విందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ గాయత్రి మేడం, నమస్తే.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: రాధా గారు
2: బాగున్నారా?
0: బాగున్నా. విన్నారా ఇవాళ క్వశ్చన్? విన్నారా పాట? విన్నారా క్వశ్చన్?
2: బాలసుమన్ గారు వాళ్ళు బాగా పాడిందే.
0: ఆయన పేరు
2: చరణ్.
0: చరణ్ గారు అంట.
2: చరణ్ గారు పాడారు సీతారామం సినిమా. మృణాల్ ఠాకూర్ నటించింది, నా ఫేవరెట్ పిక్చర్. అందులో సాంగ్స్ అని చాలా ఇష్టం నాకు.
0: హీరో పేరు మర్చిపోయారు?
2: ఆ హీరో పేరు తమిళం హీరో కదా, అతను ఐడియా లేదు. మృణాల్ ఠాకూర్ మాత్రం గుర్తుండిపోయింది బాగా.
0: ఆవిడ తెలుగు అమ్మాయి కాదండి.
2: కానీ తను ఉండిపోయింది. సుమన్ తోటి ఉన్నారు కదా అందులో.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ కూడా ఏం చెప్తారో వినేద్దాం. హలో. ఓకే, కాల్ కట్ అయిపోయినట్టుందండి. నెక్స్ట్ కాలర్ హలో.
3: హలో, గాయత్రి గారు విశాఖపట్నం నుంచి మాట్లాడు.
0: ఎవరండి?
3: హలో
0: చెప్పండి, కొంచెం సిగ్నల్ ఏదో తక్కువ ఉన్నట్టుంది, చెప్పండి.
3: మాకు అదే మీరు పాట పాడుతున్నారు, వాళ్ళు ఎవరు పాడారు అని క్వశ్చన్ అడిగితే మళ్ళీ అదే క్వశ్చన్ లేకపోతే ఇంకేదైనా?
0: అదే క్వశ్చన్ అండి, క్వశ్చన్ అదే. ఆ పాట నేను ఇప్పుడు ప్లే చేసిన పాట ఎవరు పాడారు?
3: క్లియర్ గా వస్తుంది కదండి, ఇంకా మరి అందరూ చెప్పారు చరణ్ గారు అని. చరణే, ఇంకేదైనా క్వశ్చన్ అడగండి, మళ్ళీ చెప్తాం లేదంటే.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్పిబి చరణ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాట వచ్చేస్తోంది, వినండి, రెడీగా ఉండండి నా క్వశ్చన్ కోసం.

0: ఓకే, పాట అయితే విన్నారు కదండి. ఓకే, మన కాలర్స్ ఏం చెప్తారో విందాం. క్వశ్చన్ అంటే ఇది కూడా ఒక రీమేక్ పాట అండి, దీని ఒరిజినల్ ఏ సినిమాలోది? హలో,
1: నమస్తే అండి. బాగున్నాను గాయత్రి గారు.
0: బాగున్నానండి.
1: హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
0: థ్యాంక్ యూ అండి. మీ పేరు?
1: పసరపూడి కు సత్యరెడ్డి.
0: సత్యరెడ్డి గారు, పాట విన్నారా? మరి దీని ఒరిజినల్ ఏ సినిమాలో అది?
1: అబ్బో, సరే ఇంకొక అపేక్ష చేద్దామనే.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మన నెక్స్ట్ కాలర్ అయితే ఎవరు చెప్తారో, ఏమని చెప్తారో? హలో,
2: హలో అండి.
0: హలో అండి.
2: గానకో నవరత్నాలు, నవలు రామ నవరాణి. గానకో గాకను గానకో గాయత్రి గారు
0: చెప్పండి.
2: అది ఒరిజినల్ సినిమా నాలుగు స్తంభాలాట, తీసు తీరా ఎస్సీ బాసుందని పాడారు. ఇందాక దానికి పచ్చని కాపురం, దానికి జానకిను జయదాస్ పాడారండి.
0: ఓకే అండి,
2: తప్పు చెప్పారు ఆయన ఒక్క గొడవలోనండి.
0: సరే, మీ పేరు చెప్పలేదు ఇంతకీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అలాగే మన నెక్స్ట్ కాలర్. హలో,
3: నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు?
3: తమనా సీతమ్మ నాగులాపల్లి.
0: రమణా సీతమ్మ నాగులాపల్లి, విన్నారా సార్ పాట? మరి
3: విన్నానమ్మా.
0: మరి చెప్పండి అయితే ఆన్సర్, ఈ పాట ఒరిజినల్ ఏ సినిమాలో ఉంది?
3: నాలుగు స్తంభాలాట.
0: నాలుగు స్తంభాలాట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, దీని ఒరిజినల్ పాట నిజంగానే నాలుగు స్తంభాలాటలో అదేలండి. ఇదండి ఈరోజు మిక్స్డ్ మస్తీ కార్యక్రమం, మిమ్మల్ని ఎంతగానో అలరించింది అని ఆశిస్తూ మళ్ళీ మరి ఇంకో మంచి మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 తెలుగులో సినిమా పాటలు వింటారు. 7:30 ప్రస్తుతం జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 7:35 తెలుగు సినిమా పాటలు వింటారు. 7:45 వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. 8:30 జాతీయ వార్తలు వింటారు. 8:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:00 న్యూస్ ఎట్ 9 వింటారు. వెను వెంటనే స్పాట్ లైట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 ప్రస్తుతం జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. వెను వెంటనే ఆపాత మధురాలు వింటారు. 11

గంటలకు హిందీలో వార్తలు, వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:10 రేపటి ప్రసార విశేషాలు, వాతావరణ సమాచారం వింటారు. ఇవండి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరత్ జ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్ లో 72వ జాతీయ చలన చిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ది ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్భంగా మొత్తం 90 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలన చిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టికి చందు

0: చాంపియన్ సినిమాలో నటనగాను కార్తిక్ ఆర్యన్ కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370లో ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తా కా ప్రతీక్ అనే సినిమాగాను ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ల సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకనుద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాన్ని ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్టీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ది ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ, ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
0: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ANTFకు చెందిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకుద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిళ గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు

ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని

మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్పూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సనో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నతస్థాయి సమాపేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హైస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇదో అలరించే గరట మాలకించు ఆనందించు అందరికీ పంచు. ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు. దానికంటే ముందుగా ఒక చిన్న వాణిజ్య విరామం.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: పర్సనల్ లోన్ ఆఫర్.

0: మళ్ళీ దీన్ని బ్లాక్ చేస్తున్నా, దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
1: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
0: మరి ఏం చేయాలి?
1: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
0: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
1: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

విశాల్ శ్రియ జంటగా నటించిన పిస్తా సినిమాలోంచి రాహుల్ నంబియర్ సుచిత్ర పాడిన పాట విన్నారు కదండి. అయితే ఈ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేసింది మణిశర్మ గారు, ఈ లిరిక్స్ రాసింది అనంత శ్రీరామ్ గారు. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తోంది, శంఖం సినిమా నుంచి, విని ఆనందించండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరి కాసేపట్లో ప్రస్తుతం జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై తాజా సమాచారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఊసరవెల్లి చిత్రం నుంచి ఒక మంచి పాట అయితే విన్నారు కదండి. ఇప్పుడు వయ్యారి నిన్ను చూసి ప్రేమలో పడిపోయానని నేను నా రాక్షసి చిత్రం నుంచి విశ్వపాండు పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరి కాసేపట్లో వికసిత్ భారత్ వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. విన వెంటనే తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ గురించిన ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్.

0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం అంటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ మోటే చిరంజీవి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో భాగంగా రైతుల కోసం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి మన హన్మకొండ జిల్లాలలో ఏ విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది, రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
2: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవులు కానీ అక్కడే ఉండే చెట్లను కానీ ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
1: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయము చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలు అవుతా ఉన్నది, దాని యొక్క తీరుతెన్నులు ఏంటంటారు?
2: మన వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హన్మకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.
1: ఇది ఈ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
2: NMNF నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
1: మన హన్మకొండ

0: జిల్లాలో ఇది ఏ విధంగా అమలవుతుంది?
1: మన హన్మకొండ జిల్లాలో ఎన్ఎంఎన్ఎఫ్ సంబంధించి మనం మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ప్రతి మండలంలో ఒక క్లస్టర్, ఒక క్లస్టర్ నుంచి 125 మంది రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున మొత్తంగా మనం హన్మకొండ జిల్లాలో 1250 మంది రైతుల్ని సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
0: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
1: ఇది సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు కానీ, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన ఉన్న రైతులు కానీ ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
0: ఈ ప్రకృతి వ్యవసాయము చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి జరుగుతుంది ఈ పథకం ద్వారా?
1: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేసి ఎలా మోటివేట్ చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం యొక్క మంచి ప్రకృతిని ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడము, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం వలన చాలా రకరకాల రోగాలు, గాలి, నీరు, నేల, ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్లకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తాం. వాళ్ళకి ఎంత లాభం అనేది దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
0: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు గానీ ఈ ట్రైనింగ్ విషయంలో గానీ ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎటువంటిది అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి, తర్వాత వావులు, చెట్లకు సంబంధించినవి వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి. దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు, యూరియా కానీ, ఫర్టిలైజర్ కానీ అటువంటి వాడకూడదు దీంట్లో. ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటూ, ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలి.
0: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
1: ముఖ్యంగా రైతులకు సొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా కానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవరసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులే మనం వాడుకోవాలి కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు, ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, ఏమన్నా సబ్సిడీ గాని లేదా ఆనరోరియం గాని ఇస్తున్నారా రైతులకు?
1: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి 1 ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను, అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం, ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తారు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,000 రూపాయలు.
0: అంటే ఇప్పుడు రైతులు, మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది, వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
1: వీరికి ఇప్పటి వరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతోటి, వ్యవసాయ అధికారులతోటి మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి 2 కృషి సఖీలను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖీలకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖీలు మరియు మా ఏఈఓలు, మా వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓను కూడా ఉంటారు, వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీటికి సంబంధించిన ఎలా చేసుకోవాలనేది, జీవామృతము, ధనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
0: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అనే
1: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ. 1 ఎకర్ సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారి మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు. సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి. ఎందుకంటే మనం ఎరువులు వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి ఫ్యూచర్ లో మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని, ఆ లోకల్ గా దొరికే వంగడాలను ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లా. తర్వాత మళ్ళా నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువ వస్తాయి.
0: అంటే ఇప్పుడు ఒక రైతుకు 1 ఎకరమే ఇస్తున్నారా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది?
1: మన ఒక్కొక్క చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ 1 ఎకరం అనేది మినిమం. ఈ సంవత్సరానికి 1 ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళనియద్దు, ఎందుకంటే దిగుబడులు తగ్గుతాయి, అది వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ ని ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే ఈ ఫార్మర్స్ ని వీరి తర్వాత సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద, అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో

0: మంచి రేటు కమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా, ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్, ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వలన రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంతో 1 ఎకర్కు మాత్రమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటామంటే ఇక అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం 1 ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000 మనం సపోర్ట్ చేస్తాం.
1: మరి ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
0: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ, వరి కానీ లేకపోతే కూరగాయలు కానీ, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
1: అంటే ఇప్పుడు మన హన్మకొండ జిల్లాలో ఏ పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది?
0: పర్టికులర్ గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారు ఏ పంటలు అయినా వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హన్మకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం. మ్యాంగో ఆర్చర్స్ అట్లుంటాయి కదా, అటువంటి వాటికి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని వేసుకోవచ్చు. సో అలాగే అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే క్రాప్లు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్ గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
1: అంటే ఇప్పుడు హన్మకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
0: 1,250 రైతులు 1,250 ఎకరాలలో చేయబడుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటి జరిగింది?
0: మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలా మంది రైతుల్ని, ఒక 30-40 మంది రైతుల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకాయలో ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం, అలాగే వాళ్ళు సిటీకి దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
1: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
0: 10 మండలాల్లో 1,250 మంది రైతులు సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు రైతులతో ఎప్పుడు మమాయకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతుల్ని సెలెక్ట్ చేసుకుని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజుల్లోనే మార్పు జరగదు నేల, కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
1: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
0: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీమ్ వాళ్ళ యొక్క డిబిటీ విషయం తెలుసు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. వాళ్ళ అకౌంట్ నెంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాం.
1: మరి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రైతులకు ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
0: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈరోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమి సంహారక మందులను వాడుతూ మనము ప్రకృతిని మరియు నేలను, భూమిని, నేలను, గాలిని, ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలంలో ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవుమూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతిని వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ లేని కాలుష్య రహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి, మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు, మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధర్రెడ్డి గారితో పరిచయం అన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు వికసిత్ భారత్ విన్నారు విజయవాడ కేంద్రం నుంచి. మరి కాసేపట్లో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ గురించిన ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్ విజయవాడ కేంద్రం నుంచి రిలే.

మరి కాసేపట్లో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ గురించిన ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

పెట్టారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుడు వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు. హైందవ సమయాన్ని అనుసరించి 34 విఘడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహిణిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు, వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విందామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైస్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు, అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప స్వభావాలతో ఈనాడు స్వామివారు అశ్వసాహిణిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఉన్నారు. చక్కగా వారు తూర్పుమాడ వీధి నుంచి కదిలి దక్షిణమాడ వీధిలో ప్రవేశించి ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క భాండాగారం, వస్తు భాండాగారం దగ్గర జియంగారులు తమ యొక్క ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాత్తుమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహిణిగా కదిలి వస్తూ ఉన్నారు.

0: వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా, ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం వలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమద్ భాగవతం మనకు చక్కగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాలసముద్రాన్ని చిలికినప్పుడు పాలసముద్రం నుంచి ఉచ్చైస్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో 10వ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు, భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు, ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజుస్ సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్ళేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం, అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు, అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు. అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందనభట్ గారు చక్కగా అందిస్తూ ఆకాశవాణి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి. గోవింద
1: ప్రశాంత్ గారు, మీరు ప్రశాంతంగా అశ్వవాహన వైభవాన్ని అందజేశారు. అశ్వము అంటే ఏమిటో చెప్పారు. రేపు, శ్వ అంటే రేపు అన్నమాట. రేపు అనే దానికోసం ఎదురు చూడకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు అశ్వాన్ని అధిరోహించినట్టు లెక్క. అంటే ఏదో మంచి పనుల కోసం రేపటి వరకు కాచుకొని ఉందాం, రేపు మంచి పని చేద్దాం అనేదే చాలామందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి, ఏ మంచి పని

0: చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకోండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు తన సందేశంగా అందజేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వార సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షిస్తాను సుమా అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూప లావణ్యాలతో శోభిస్తూ తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్ట స్వభావము కలిగిన వారికి అధర్మాత్మలకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ చంద్రప్రభ వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా, నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను. ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో, ఎవరైతే అధర్మాత్ములున్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదేవిధంగా ఇక మీద కూడా అనుగ్రహిస్తాను అనే భయంతో భీతితో మీరు ప్రవర్తించండి. మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను. ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు. ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి. ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు దొంగతనాలకు మోసాలకు దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో అశ్వవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వవాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జనామ భయాపహ వెంకట శైలపతే విజయీ భవా. చక్కగా నందకుమారుడుగా నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించాడో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా అశ్వసాహినిగా ఇక్కడ

కదులుతూ ఉన్నారు అశ్వవాహనం మీద. ఏమంటే చక్కగా తమ యొక్క మనోవిధులలోనే ఆ స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు, వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు, అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహిణిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండేటువంటి వైనాన్ని అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచలకు రచలనాడగను కంచుమించుగా కక్కునదోలితి పంచాస్త్ర గరుడ పాదెచ్చరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహిణిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం, చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని, మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామివారు. పెక్కున తేజిలు పేరెము వార గతొక్కని చోట్లు తొక్కగను పెక్కున తేజిలు పేరము వార గతొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగా తోలితి తొక్కుల దేవవ వెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక, దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది, ఎలా అంట, ఎంతంట, ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్ళేటట్టుగా ఎంత సొంపుగా మీరు ఆ అశ్వసాహిణిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్య పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెలగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై, అయ్యా మీ అందమైనటువంటి పాద పద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల మాడ వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి, విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధిదేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధిదేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు. అంతేకాదండి, ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తులు కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు, కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి ఐదు ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది కాబట్టే ఇక్కడ అంటారు. కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై
ప్రతి ఒక్క భక్తుడు కూడా తాను చక్కగా తన మనస్సును వశం చేసుకుని శ్రేష్టమైన తన తత్వాన్ని ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనే

0: అనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం అశ్వ విశేష వైభవాలను అదిగో నందనభట్టు గారు అందిస్తారు అందుకున్నాం. స్వామి నందనభట్టు గారు అందుకోండి.
1: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేతఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క చక్రవర్తిత్వానికి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది. దగద్ధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా దగద్ధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధులలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు, హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామి వారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి. కేవలం మానవులకు కాదు, దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి. కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే. భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేపా శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధాభక్తులతో ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి 7 సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనమందరం కూడా చేరాం. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి. మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మనస్సు, మృదువైనది, కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా

ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనం అందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలమేమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు ఈ హయగ్రీవ స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కలికి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో నడవండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అదే ఎవరైతే మీరు ధిక్కరించి మీకు మీరుగా నిర్ణయించుకుని అధర్మ మార్గంలో వెళ్తారో మిమ్మల్ని నేను విడిచిపెట్టేది లేదు అని భగవంతుడు మనకు చక్కగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కల్కి అవతారానికి ప్రయోజనం ఏమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే ఈ యుగాలన్నీ కూడా చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్తిం అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కల్కము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కల్కి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి. మనం కూడా సత్యవంతులం కావాలి. సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అని అంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. రథవీధులు అంటే 4 వీధులు కూడా 4 వేదాలకు ప్రతీకం అన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. 2 వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జియర్ స్వామి వారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తనలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ళ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండమే ఇక్కడికి సంక్షిప్త రూపంలో ఉన్నదా? సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగి వచ్చారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో దీపాలై వెలుగుతున్నాయా అన్నట్టుగా చక్కటిగా అత్యద్భుతంగా స్వామివారు శోభిస్తూ ఉండగా ఈ అశ్వవాహన విశేషాలను తెలియడం వలన, వినడం వలన ఏమిటో ఒకసారి ఫలశ్రుతిని చూసుకొని, అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా అయిపోతుంది కనుక బ్రహ్మోత్సవ ఫలాన్ని కూడా ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో వారికి రాముడిని చూసే అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికీ కలగలేదు. మనమేమి నరసింహుడు బయటికి వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు. కానీ తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు,
కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైనటువంటి ఆ దశావతారాలను చూసిన అనుగ్రహం కలుగుగాక. మంగళంతో ఈనాటి అశ్వవాహన సేవకు మంగళం పాడదాం.

0: గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఎ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్య రహిత భారతావనే నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పథకాన్ని సాధించింది. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలు, సామాజిక అనుభవాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చలనచిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా విభిన్న ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో చలనచిత్రాలు సహాయపడతాయని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: సభి భాషాఓ చేత్రోకి ఫిల్మో మే హమారే భారత్ కి ఛబి దిఖాయి దేతీ భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగో కే సపనే పరంపరా సంఘర్ష ఓ భవిష్య కి సంభావనాయే భీ హే ఫిల్మ్ కళాకార బహుత్ లోకప్రియ హోతే హే ఉన్మే దేశవాసియో కో విశేషకర్ యువాఓ కో ప్రభావిత కర్నే కి అసీమ క్షమతా హోతీ జో సఫల ఫిల్మ్ కళాకార డిసిప్లిన్ లైఫ్ స్టైల్ కే ఫాయదే కే బారే మే బతాతే హే తో కరోడో బచ్చే ఓర్ యువా ఉన్కా అనుకరణ కర్తే హే.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, తెర వెనుకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, సినిమాటోగ్రాఫర్లు, ఇతర సభ్యుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా తమ తమ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాన్ని గుర్తించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పలికారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవాలు 2026ను ఉపరాష్టపతి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించడానికి సంబంధిత వర్గాలన్నింటినీ ఒకచోట చేర్చేందుకు జల వారోత్సవాలు ఒక ముఖ్యమైన వేదిక అని ఉద్ఘాటించారు. నీటికి సంబంధించిన సవాళ్లను ఏ ఒక్క సంస్థ, రంగం లేదా రాష్ట్రం ఒంటరిగా పరిష్కరించలేవని, అందుకోసం మరింత సహకారం, సమన్వయ విధానం అవసరమని పిలుపునిచ్చారు. జలవనరుల సుస్థిర సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం, పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని ఉపరాష్టపతి అన్నారు. నీటి నిర్వహణకు సంబంధించిన సమగ్ర విధానంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి

0: కరణ సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు కలిసి పనిచేయాలని రాధాకృష్ణన్ స్పష్టం చేస్తూ,
1: వాటర్ షుడ్ బి యూస్డ్ ప్రీసియస్లీ వేర్ ది రిక్వైర్మెంట్ షుడ్ బి మెట్ విత్ ది స్మాలెస్ట్ పాసిబుల్ క్వాంటమ్ ఆఫ్ వాటర్. దిస్ వాటర్ వీక్ సెలబ్రేషన్స్ హే అప్రూవ్డ్ టు బి సిగ్నిఫికెంట్ బై బ్రింగింగ్ టుగెదర్ ద పాలసీ మేకర్స్, ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు డెలిబరేట్ ఆన్ ది ప్రాసెసింగ్ ఛాలెంజెస్ ఆఫ్ water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశంలోని ప్రతి పౌరునికి సురక్షితమైన సరిపడా తాగునీటిని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీటి భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని, దీనికి పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు పంచుకుంటూ, జల్ జీవన్ మిషన్, నమామి గంగే, నీటి సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణను నిర్మించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై సిఆర్ పాటిల్ రాసిన ఈ వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. రాష్టాలు, వివిధ వర్గాల వ్యాప్తంగా నిరంతర ప్రయత్నాలతో పాటు ప్రజా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు సుస్థిర పద్దతిలో నీటిని ఎలా అందించగలదనే దానిపై ఈ వ్యాసం ఒక లోతైన దృక్పథాన్ని అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మరికొన్ని యూనియన్లు, అసోసియేషన్లు 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. 5 రోజుల బ్యాంకింగ్ అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పీఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకోవడం అనే 2 ప్రధాన డిమాండ్లకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే వివరణాత్మక చర్చల అనంతరం డిమాండ్లలో ఒకదానిని నెరవేరుస్తూ పీఎల్ఐ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ ఇండియా ఎనర్జీ డైలాగ్ 7వ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ గైస్తో కలిసి ఆయన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, భారత్ ఒపెక్ సభ్య దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, కీలక ఇంధన సమస్యలపై పరస్పర అవగాహన, సహకారానికి గణనీయంగా దోహదపడ్డాయని ఉద్ఘాటించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం, పారదర్శకతను ప్రోత్సహించడానికి సమతుల్యమైన, స్థిరమైన ప్రపంచ ఇంధన మార్కెట్ను అభివృద్ది చేయడంలో ఒపెక్ భారత్ కలిసికట్టుగా పనిచేయాలని హర్దీప్ సింగ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని ముందుకు నడిపించే అత్యంత విప్లవాత్మక పథకాలలో ఉడాన్ పథకం ఒకటని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉడాన్ పథకం తదుపరి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, ఈ పథకాన్ని మరో 10 సంవత్సరాల పాటు పొడిగించిన అనంతరం దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రాబోయే దశలో ఉడాన్ 4 కోట్ల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించనుందని ఆయన తెలియజేస్తూ,
1: I've seen in the last 2.5 years, being the minister, one of the most heartwarming moments for me, being as a minister in this sector, is that when those first-time flyers are traveling in these aircrafts, we need to ensure that people who are having this aspiration of traveling in the flight, we need to create and facilitate for them more and more. Secretary has also mentioned that once you have them travel in this aviation, then slowly they get comfortable, the anxiety goes away, the comfort settles in, and then they are the ones who become the frequent flyers also.
0: మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్ అధిపతుల సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తుండగా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు వర్చువల్గా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో కలిసి పనిచేయాలి.

0: సూచించారు. వీటి ప్రభావం యువతపై పడకుండా నిరోధించడం, అక్రమ రవాణా నెట్వర్క్లను అడ్డుకోవడం, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర రాష్ట సంస్థల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ఈ సదస్సులో కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్లోని ఐచీ ప్రిఫెక్చురల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 147 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక మరోవైపు ఆసియా క్రీడల్లో భాగంగా ఆతిథ్య జట్టు జపాన్తో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో జపాన్పై భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యరహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాట. నాగమల్లి సినిమా కోసం రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా వింటారు.

తెలుగు సినిమా పాట విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 ఎపిసోడ్పై రోజువారీ అప్డేట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఆపాత మధురాలు వింటారు. రేపటి ప్రసారంలో ఉదయం 7:20

జొన్న విత్తుల సాహిత్యాన్ని ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర శుభలగ్నం సినిమా కోసం పాడగా వింటారు.

మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని కార్తీక్ అంజనా సౌమ్య యుగల గీతంగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా కోసం పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు కళ్యాణ చక్రవర్తి. ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, వేటూరి సుందరరామూర్తి సాహిత్యం అంటారు, సంగీతం చక్రవర్తి.

తర్వాత చిన్ననాటి స్నేహితులు. ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని టీవీ రాజు సంగీత సారథ్యంలో వింటారు.

వినబోయే పాట చెల్లెలి కాపురం. ఈ సినిమా కోసం కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణరెడ్డి, సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. కొద్ది క్షణాల్లో జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 20వ ఎపిసోడ్పై రోజువారీ అప్డేట్స్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఆ తర్వాత ఆపాత మధురాలు ప్రసారమవుతాయి.

విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 20వ ఎపిసోడ్పై రోజువారీ అప్డేట్స్ విన్నారు. ఇప్పుడు ఆపాత మధురాలు. కార్యక్రమంలో ముందుగా దాగుడు మూతలు సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి. సుశీల పాడగా వింటారు.

0: ಆ ನವ್ವು ನೀವಿದೇಗ?
1: శ్రీకృష్ణ పాండవీయం సినిమా కోసం జిక్కీ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం సంగీతం టివి రాజు.

శ్రీకృష్ణ సత్య. ఈ సినిమా కోసం పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత సారథ్యములు పింగళి నాగేంద్ర, సాహిత్యాన్ని ఘంటసాల ఎస్ జానకి. పాడగా వింటారు.

వినబోయే పాట. రాముడు భీముడు ఈ సినిమా కోసం పిండేళ్ళ నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

వీరాభిమన్యు సినిమా కోసం ఆరుద్ర సాహిత్యాన్ని కెవి మహాదేవన్ స్వరకల్పనలో ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

బెబ్బులు యుద్ధం సినిమా కోసం సాలు రాజేశ్వర సంగీత సారథ్యంలో శ్రీశ్రీ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

దసరాబుల్లోడు. ఈ సినిమా కోసం కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

వినబోయే పాట. కలసి ఉంటే కలదు సుఖం. ఈ సినిమా కోసం మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో కొసరాజు సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

జీవిత చక్రం సినిమా కోసం శంకర్ జైకిషన్ సంగీత సారథ్యంలో ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల శారదా పాడదా వింటారు జీవిత చక్రం సినిమా కోసం.

0: defeating host Japan by 2 runs in a rain-curtailed 5-overs-a-side one-off T20 international match at Sanno today. The Indian Meteorological Department has issued red alert for extremely heavy rainfall over isolated places in Chhattisgarh, Odisha, coastal Andhra Pradesh and Telangana for the next 2 days. For Delhi, IMD said the national capital will witness mostly clear skies with no rain. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, జయభారత జనగీత్రి బృందగానం, రచన శ్రీ ఆచార్య తిరుమల, సంగీతం శ్రీ వల్లూరి సుధర్ కుమార్ కొడి. 6:10 భక్తిరంజని. రేపటి కార్యక్రమంలో ముకుందమాల దమ్మపదం వింటారు. 6:30 చింతన. రేపటి కార్యక్రమంలో శ్రీ రొక్కలరాజన్ గారి బౌద్ధ సూక్తులు శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి చదవగా వింటారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం 6:35. రేపటి కార్యక్రమంలో గ్రామీణ యువత ప్రత్యేకతలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. ప్రసార విశేషాలు 7:00. 7:15 ఉదయ సమీరాలు, ఇందులో భక్తిగీతం వింటారు. 7:20 తిరుమల సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 ఉదయ సమీరాలు కొనసాగింపులో భాగంగా పుష్పాంజలి భక్తి గీతాలు, స్వచ్ఛతా హీ సేవ తదితర అంశాలు వింటారు. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి గారిచే విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. కర్ణాటక సంగీతం 8:35. రేపటి కార్యక్రమంలో డాక్టర్ ఎన్ రమణి, శ్రీ త్యాగరాజన్, శ్రీ ఏ అతుల్ కుమార్ వేణుగాన త్రయం వింటారు. శ్రీ శ్రీధర్ వైలన్, శ్రీ ఐఎం శ్రీముషణం రాజారావు మృదంగం, ఘటం శ్రీ సుబ్రహ్మణ్యం. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తా విభాగం ద్వారా వింటారు. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 కార్మికుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కళ్ళకి సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశంపై నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్య గారితో బేత రామసూర్య ప్రకాశ్రావు గారి పరిచయం వింటారు. తర్వాత సత్యవాడ సోదరిమణులు ప్రేమ దివ్యలు కథానికను శ్రీమతి డి శ్రీదేవి చదవగా వింటారు. 1:10 తెలుగు సినిమా పాటలు. 1:35 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ నిలవ కార్యక్రమం ఉంటుంది. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువని యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ సమాచారం సిహెచ్ కమ్లో రంచి వింటారు. 6:00 సమాచార వాణి వాతావరణ వివరాలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం. 7:00 ప్రసార విశేషాలు. 7:10 పలిసీమలు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వెలువడుతుంది. 9:15 స్పాట్ లైట్. 9:30 స్వరమాలిక. రాత్రి 10:00 జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 ఎపిసోడ్పై రోజువారీ అప్డేట్స్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రేపటి ప్రసారాలను కూడా ముఖ్య అంశాలన్నారు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం లేదా జల్లులు కురిసే సూచన ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. వాల్టర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, నమోదైన వర్షపాతం 69.9 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, నమోదైన వర్షపాతం 50

7.2 మిల్లీమీటర్లు. మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడి ప్రస్తుతం పశ్చిమ దిశగా కదులుతోంది. ఇది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వ్యవస్థ ఒడిశాలోని గోపాల్పూర్కు ఆగ్నేయంగా సుమారు 180 కిలోమీటర్లు, కళింగపట్నానికి ఆగ్నేయ

వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉంది. అనంతరం వాయువ్య దిశగా పయనించి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య ఉత్తరప్రదేశ్ దక్షిణ ఒరిస్సా తీరాల వైపు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి 5 రోజుల వాతావరణ హెచ్చరిక. ఉత్తరాంధ్రప్రదేశ్ తీరం యానం ప్రాంతంలో గంటకు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 24వ తేదీన ఉత్తరప్రదేశ్ తీరం యానం ప్రాంతాల్లో 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణాంధ్ర తీరంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 25-26 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీరం యానం ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు కీలక సూచన ఏమిటి అంటే, ఈ నెల 25వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు వాతావరణ శాఖ సూచించింది. అలాగే తూర్పు మధ్య ఆనుకొని ఉన్న ఈశాన్య బంగాళాఖాతంలో, అలాగే మధ్య వాయువ్య నైరుతి బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించడమైంది. బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండి తీవ్ర అల్లకల్లోలంగా మారే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తూర్పు మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో సముద్ర పరిస్థితులు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రసారాలు విన్నారు. నిలని సమయం 11 గంటలు దాటి 17 నిమిషాలు దాటి 34 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ఉదయం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.